0: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, శంకరుల యొక్క శిష్యులైనటువంటి 14 వైరాగ్య పావములను నింపుకున్నటువంటి శ్లోకములు అందించి, తదుపరి శంకరుల వారు ద్వాదశ మంజరి అనేటువంటి 12 శ్లోకములు కూడాను పూర్తి చేసినటువంటి దాటిలో ఇది ఆఖీరుదని కూడాను చెప్పడానికి సంసిద్ధంగా ఉండాలి. అయితే ఈ శ్లోకమునందున్నటువంటి యొక్క వైరాగ్యము మరింత విపరీతమైనటువంటి యొక్క మార్గమును అనుసరించటమే కాకుండా అతి ప్రధానమైనటువంటి యొక్క జ్ఞాన నేత్రమును తెరచుటకు అత్యవసరమైనటువంటి మార్గాన్ని కూడాను నిరూపించటం జరిగింది.
1: లస్ట్, యాంగర్, గ్రీడ్ అండ్ అటాచ్మెంట్, దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యూ మస్ట్ గివ్ అప్. ఆస్క్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. ఇఫ్ యు ఆర్ సో ఫూలిష్ యాజ్ నాట్ టు నో హూ యు ఆర్, యూ విల్ హ్యావ్ ఎండ్లెస్ ట్రబుల్స్ ఇన్ ది హెల్. పవిత్రాత్మ స్వరూపస్, యంగ్ స్టూడెంట్స్, దేర్ వర్ 14 డిసైపుల్స్ ఆఫ్ శంకర హూ గేవ్ 14 డిఫరెంట్ వెర్సెస్ డీలింగ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైరాగ్య ఆర్ డిటాచ్మెంట్. ఆఫ్టర్ దట్ శంకర హింసెల్ఫ్ గేవ్ ది ద్వాదశ మంజరి, ది 12 verses. ఇన్ దీస్ 12 verses, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వర్స్ విచ్ స్పెషల్లీ లేస్ ఎంఫసిస్ ఆన్ డిటాచ్మెంట్. దర్ ఇస్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డిటాచ్మెంట్, బట్ దిస్ వర్స్ హ్యాస్ అ స్పెషల్ ఫీచర్. ఇట్ ఓపెన్స్ యువర్ ఐ ఆఫ్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
0: కామక్రోధ లోభ మోహాది గుణములు మానవుని యందు దొరల వలె చేరి దొంగతనములకు ప్రయత్నం చేస్తుంటున్నాయి. కాని మన యొక్క దృష్టిలో దొంగల వలె చేరి దొరలుగా చలాయిస్తున్నాయి. ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఇవి జ్ఞానమనేటువంటి యొక్క మణిని దొంగలించుకునే నిమిత్తమై ఈ 4 గుణములు ఒక విధమైనటువంటి యొక్క ప్లానులు వేసుకుని ప్రతి మానవుని యొక్క హృదయ అంతరాత్మ భావముని యందు కూడాను చలామణి జరుగుతూ ఉంటుంటాయి.
1: దీస్ బ్యాడ్ క్వాలిటీస్, లస్ట్, యాంగర్, గ్రీడ్, అటాచ్మెంట్, ఆరోగెన్స్ అండ్ సో ఆన్, దే ఆర్ ఎంటరింగ్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఆనరబుల్ పర్సన్స్, అండ్ వన్స్ దే ఎంటర్ దే బిహేవ్ లైక్ థీవ్స్. హౌఎవర్ ఇన్ అవర్ వ్యూ we seem to feel that they are coming like thieves and behaving like honorable people. They spoil man's ideas, they tarnish man's mind, they ruin his inner peace of mind.
0: Indulo kaamam aneetunte vaadu ee 4 dongalu endukudanu pradhanamainatunte leader ga nilchi untadu.
1: Kama, lust, he stands amongst all these qualities as an important leader.
0: Migilinatvanti muggaru kodanu itarane anusarinchukuntu itani yokka abhiprayamulaku varu talanooputu kodanu migilinatvanti karyamulu cheyataniki samsiddhulai untuntaru.
1: The other 3 follow this leader and are always ready to obey him and do such things as are dictated by him for them to do.
0: Asalu janmamunake moola karanam kaamamu, మరణమునకు కాలుడు, జీవితమునకు రాముడు. ఈ కాముడు, రాముడు, కాలుడు ఈ 3 యొక్క చేతలు యందు మానవుని యొక్క జీవితము మెలుగుతూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ కామ, ది గాడ్ ఆఫ్ లస్ట్, ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్. సిమిలర్లీ కాల, ది టైమ్, ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెత్, అండ్ రామ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్ అండ్ గుడ్ లివింగ్.
0: కనుక మధ్యనున్నటువంటి రాముణ్ణి మనం అనుగ్రహానికి పాత్రులైనప్పుడు ఈ కామ, కారుణ యొక్క తత్వములు ఏమాత్రం కూడాను మనల్ని హింసించడానికి పూనుకు.
1: ఇఫ్ దేర్ఫోర్ వీ కెన్ డిజర్వ్ బై అవర్ కాండక్ట్ ది గ్రేస్ ఆఫ్ రామ హూ కమ్స్ ఇన్ బిట్వీన్, దెన్ ది కామ హూ ఇస్ అట్ ది బిగినింగ్ అండ్ ది కాల ఆర్ ది టైమ్ హూ ఇస్ అట్ ది ఎండ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రబుల్ అస్ వెరీ మచ్.
0: నిమురు కప్పిన నిప్పు వలె, పాచి కప్పిన జలము వలె, పొర కప్పిన కన్ను వలె ఈ యొక్క కామం అనేటువంటిది జ్ఞానమును కప్పుకొని ఉంటుంటారు.
1: లైక్ ఫైర్ విచ్ ఇస్ కవర్డ్ బై యాష్, లైక్ వాటర్ which is covered by a layer, like the eye which has got a cover of cataract, this kama doesn't show itself up, it is covered by something which doesn't make it evident. This is covered by wisdom.
0: ఇప్పుడు ఈ కామం అనేటువంటి యొక్క తెర ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క స్వభావం ఏమిటి అని దీని పుట్టు పూర్వోత్తరాలు కనుక్కోవటం అత్యవసరం.
1: It is necessary for us to find out and enquire where from has this cover of kama has come, what is its origin and what is its nature.
0: ఈ కామం వల్ల నిత్యానిత్య పరిశీలన కూడాను స్తంభించిపోతుంది.
1: On account of this kama, we will not be able to distinguish between what is lasting and what is only temporary.
0: Vichachana bhavamunu marchipothundi.
1: We forget our ability to distinguish between right and wrong.
0: Mohamunu abhiruddhi parastundi.
1: It increases our attachment.
0: Moham valla gnapasakti tagipothundi. Gnapasakti tagipovatam cheta buddhi cheenistundi. Buddhi cheeninchatam cheta manavatvane nasanam unarinchutundi.
1: As a result of this attachment filled with love, our memory becomes weak. When the memory becomes weak, our intelligence becomes weak. Once the intelligence becomes weak, then we will not be able to find out what is good or what is bad.
0: Kanuka, ee kaamam aneetundi mana jeevitamunake oka vidhamainatundi naasanaanni chekurustundi. Kanukane mottamota kaama tattvam emito, kaama janmasthanam emito, kaamam yokka swabhaavam emito మొట్టమొదటి దానిని అర్థం చేసుకోవటం లేక విచారణ సలుపుకోవటం, దాని యొక్క ఆదిని గురించి మనము అన్వేషణ జరపటం చెయ్యాలి.
1: దిస్ కామా హ్యాస్ ది కెపాసిటీ టు రూయిన్ అవర్ వెరీ లైఫ్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఆన్ అవర్ పార్ట్ టు ఫైండ్ అవుట్ అండ్ ఎంక్వైర్ వాట్ ఈస్ ఇట్స్ ట్రూ నేచర్. Where does it come from? What are its qualities? It is essential that we should understand these aspects of kama.
0: దానిని మనము తెలుసుకుంటేమా ఒక్క క్షణంలో మనకు అది దూరం అయిపోతుంది.
1: ఇఫ్ వి అండర్స్టాండ్ ఇట్ ఇన్ వన్ మోమెంట్ ఇట్ విల్ గో అవే ఫ్రమ్ అస్.
0: మనము తెలుసుకొనక దానికే ప్రధానమైనటువంటి స్థానం అందించి దానిని పెద్దగా మనం భావించడం చేత అది మన తలపైన ఎక్కి తాండవం ఆడుతుంటుండాలి.
1: ఇఫ్ వి విదౌట్ అండర్స్టాండింగ్ ఇట్ గివ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ గివ్ ఎ హై ప్లేస్ దెన్ దాట్ విల్ గెట్ ది అప్పర్ హ్యాండ్ ఇట్ విల్ గో ఆన్ అవర్ హెడ్స్ అండ్ ఇట్ విల్ బిగిన్ టు డాన్స్ ఆన్ అవర్ హెడ్.
0: దీనికి ఒక చిన్న కథ.
1: ఇట్స్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
0: ఒక గ్రామంలో వివాహం జరుగుతుంటుండాలి. వివాహమునకు ముందు దినము పెళ్లి కుమారుల వారు ఒక గ్రామం నుంచి తరలి వచ్చారు. పెళ్లి కూతురు ఇంటి వారు ఒక ఇంటిలో ఉంటున్నారు. అయితే ఈ ఇరువురికి మధ్యలోపల ఒక వ్యక్తి అటువైపున పెళ్లి కొడుకు వారికి ఇటువైపున పెళ్లి కూతురు వారి దగ్గర కూడాను చాలా జబర్దస్త్ జరుపుతూ వస్తుంటున్నాడు.
1: ఇన్ వన్ విలేజ్ there was to take place the function of a marriage. The party of the bridegroom came to that village from some other place. The party of the bride are staying in another house. In between the bridegroom's house and the bride's house, there was one individual who was demanding all kinds of comforts for himself and posing as an important person.
0: పెళ్లి కొడుకు ఇంటి దగ్గరికి వెళ్లి మీరు ఏమాత్రం కూడాను కాలకాలానికి సరిగా మీరు భోజనానికి రావటం లేదు, మేము కాచుకోవాల్సి వస్తుంటుండాలి, ఎన్ని పర్యాయములు పిలిచినా మీరు రావటం లేదు, అటా ఇటు అని చాలా జబర్దస్తిగా వారి దగ్గర మాట్లాడుతున్నారు. ఆ పెళ్లి కొడుకు ఇంటి వారు అనుకుంటున్నారు ఇతనెవరో పెళ్లి కూతురు ఇంటి పెద్దగా ఉంటుంటాడు అని వారు భావించారు.
1: దిస్ ఇండివిజువల్ యూస్ టు గో టు ది బ్రైడ్ గ్రూమ్స్ ప్లేస్ అండ్ టెల్ దెమ్ యూఆర్ నాట్ కమింగ్ ఇన్ టైమ్ ఫర్ యువర్ డిన్నర్, యూఆర్ ఆల్వేస్ డిలేయింగ్ మ్యాటర్స్ అండ్ వీ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ఎవ్రీ అకేషన్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ రెబ్యూక్ హీ వాస్ గివింగ్. People belonging to the bridegroom's party thought that this individual was some respected elder on the side of the bride.
0: Inka pellu kooturu intiki vastunnadu, em meeru mammalni sariga gurtinchatam ledhu, maaku sariyainatundi gauravamulu andinchatam ledhu, mammalni alakshyanga meeru agauravanni parustunnaru ani pellu kooturu vaari daggara jagadamulu veyatamu.
1: He used to go to the bride's house and tell them, you are not giving us due recognition, you are not respecting us properly, you are not giving us all that is due to a bridegroom's party. And this is how he was telling the bride's people.
0: ఈ విధంగా ఒక విధమైనటువంటి నాటకం ఆడటం చేత పెళ్లి కూతురు ఇంటి వారు పెళ్లి కొడుకు వారేమో ఈ పెద్ద అనుకోవటం, పెళ్లి కొడుకు ఇంటి వారు పెళ్లి కూతురి ఇంటి పెద్దనేమో అనుకోవటము ఈ రకంగా జరుగుతూ వచ్చింది. కానీ ఈ స్వతంత్రం అనేటువంటిది మితిమీరిపోయేటప్పటికీ ఇతని ఎవరు అని పెళ్లి కొడుకు ఇంటి వారు పెళ్లి కూతురి ఇంటి వారు ఇద్దరూ చేరి అతని యొక్క స్థితిగతిని కనుక్కోవటానికి ప్రయత్నం చేశారు. ఆ సమయాన్ని చూచుకున్నాడు, ఎవరికి చెప్పకుండా పరిగెత్తాడు. నిజముగా ఈ ఇద్దరికి కూడాను పెద్ద కాదు తాను. అదే విధముగానే ప్రవృత్తి నివృత్తి అనేటువంటి రెండు స్థానములకు మధ్య లోపల ఈ కామము అనేటువంటిది ఒకటి బయలుదేరి ఇటువైపున అటువైపున చాలా అధికారమును చెలాయిస్తూ వస్తుంటుంటుంది. ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క రెండు తత్వములు కూడా విచారణ అనేటువంటి దానికి పునుకుంటా ఈ కామం అనేటువంటిది మటుమాయమైపోతుంది.
1: దిస్ ఇండివిజువల్ వాజ్ ఎనాక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డ్రామా. హీ వాజ్ గోయింగ్ టు ది బ్రైడ్ గ్రూమ్స్ పీపుల్ అండ్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ రెస్పెక్టెడ్ ఎల్డర్ ఫ్రమ్ ది బ్రైడ్ సైడ్. He was going to the bride's people and was behaving as if he was an elder from the bridegroom's side. The moment both the parties felt that he was crossing his limits and he was not behaving properly, both the parties started making an inquiry as to who he was. And very soon they were coming to know that he does not belong either to the bride's party or to the bridegroom's party. When such a situation arose, this man slipped away and disappeared altogether. In this analogy, we have like the two parties, pravrutti and nivrutti. That is, what is concerning this world and what is concerning detachment. Once you have these two, kama, like this individual, plays and enacts this particular drama going to one and the other, pravrutti and nivrutti. But once you put in inquiry and try to make out what the origin of this kama is, it will disappear and slip away like that individual.
0: ఈ కామం అనేటువంటి రోగము ఎట్టి ఔషధంతో కూడాను చచ్చేటువంటిది కాదు, ఎట్టి ప్రయత్నంతో కూడాను అణిగేటువంటిది కాదు. ఒక్క భగవత్ ప్రేమానుగ్రహం చేతనే ఇది పట్టుబడిపోతుంది. అట్టి భగవత్ ప్రేమకు, అట్టి భగవత్ కృపకు మనం పాత్రులమయ్యేటువంటి యొక్క ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: దిస్ డిజీజ్ విచ్ మే బి కాల్డ్ కామా ఈజ్ నాట్ గోయింగ్ టు బి క్యూర్డ్ బై ఎనీ మెడిసిన్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సప్రెస్డ్ ఇన్ ఎనీ ప్లేస్. ది ఓన్లీ థింగ్ దట్ కెన్ సప్రెస్ ఇట్ అండ్ క్యూర్ ఇట్ ఈస్ గాడ్స్ ప్రేమ ఆర్ గాడ్స్ గ్రేస్. దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు సప్రెస్ ఇట్ యూ హ్యావ్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ ప్రేమ.
0: అట్టి ప్రేమను పొందేటువంటి నిమిత్తమై సాధకుడు దక్షుడు కావాలి అని గీతకుడును ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ దట్ యు మే డిజర్వ్ సచ్ ప్రేమ యూ బికమ్ ఎ సాధక హూ విల్ డిజర్వ్ సచ్ ప్రేమ దట్ సాధక షుడ్ బికమ్ ఎ దక్ష.
0: దక్షుడనగా సర్వ విద్యలు కూడాను నేర్చుకున్నటువంటి వాడిని దక్షుడు అంటారు.
1: దక్ష ఇస్ వన్ ఇస్ ఎ నేమ్ యూజ్డ్ ఫర్ వన్ హూ హ్యాస్ లెర్న్డ్ ఆల్ ది డిసిప్లిన్స్ ఆల్ ది నాలెడ్జ్.
0: అనగా ప్రవృత్తి విద్య, నివృత్తి విద్య, అపర విద్య, పర విద్య, ఈ అన్నింటి విద్యలు కూడా నేర్చుకున్నటువంటి వాడిని ఈ 64 విద్యలు ఉంటున్నాయి. ఈ 64 విద్యలు కూడా నేర్చుకున్నటువంటి వాడిని దక్షుడు అని పిలిచవచ్చు.
1: వి గివ్ ది నేమ్ దక్ష టు ఎ పర్సన్ హూ హ్యాస్ లెర్న్డ్ ఆల్ ది వేరియస్ పాసిబుల్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ such as pravrutti, nivrutti, aparavidya, paravidya and so on. There are 64 different branches of knowledge. One who has mastered the 64 different branches of knowledge will be called a daksha.
0: Manamu purana dakshini yokka kathalu mana vini undavachunu.
1: We might have heard the stories which are contained in our puranas.
0: Ee purana dakshinaku andaru aada biddale. Andulo ఒక బిడ్డ సతీదేవి అని.
1: దిస్ దక్ష హూ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది స్టోరీస్ ఆఫ్ పురాణ హ్యాస్ గాట్ ఆల్ హిస్ చిల్డ్రన్ యాజ్ ఓన్లీ గర్ల్స్. వన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈజ్ సతీదేవి.
0: సతీదేవి అనగా జ్ఞాన విద్య అని దీనికి పేరు.
1: ది నేమ్ సతీదేవి సిగ్నిఫైస్ నాలెడ్జ్ ఆర్ ది స్టడీ ఆఫ్ విజ్డమ్.
0: కనుక ఈ జ్ఞాన విద్య ఈ దక్షుల దగ్గర ఉండటం చేత ఈశ్వరుడు ఆ సతీదేవిని వరించాడు.
1: దిస్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ బికాస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ విత్ సతీదేవి ఈశ్వర ది లార్డ్ వాంటెడ్ టు హ్యావ్ హర్ యాజ్ హిస్ బ్రైడ్.
0: ఈమెను వరించడం చేతనే ఈశ్వరుడు ఈ యొక్క దక్షునికి సంబంధుడుగా మారిపోయాడు. అదే విధముగానే భగవత్ సంబంధము, ఈశ్వర సంబంధము మనకు కావాలనుకున్నప్పుడు మనము జ్ఞానము అనేటువంటి జ్ఞానదేవి అనేటువంటి యొక్క సచీదేవిని మనలో ఉద్భవింప చేసుకోవటానికి ప్రయత్నం సల్పాలి.
1: బికాస్ ఈశ్వర వాజ్ వాంటింగ్ టు గెట్ సతీదేవి, ఈశ్వర బికేమ్ రిలేటెడ్ దేర్ బై టు దక్ష. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ నియర్ గాడ్ అండ్ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ టు గాడ్ దెన్ వీ షల్ హ్యావ్ టు డెవలప్ విజ్డమ్ అండ్ అక్వైర్ విజ్డమ్.
0: కనుక సాధకుడు అయ్యేటువంటి వాడు ఈ జ్ఞాన విద్యను మనం అర్జించినప్పుడే సర్వ విద్యలు కూడా మనల్ని వరించడమే కాకుండా తరింప చేస్తాయి.
1: సో వన్ హూ ఈస్ గివెన్ టు దిస్ కైండ్ ఆఫ్ కామా ఆర్ లస్ట్, ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యు ఆర్ ఏబుల్ టు అక్వైర్ ది నెసెసరీ విజ్డమ్, ది ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు విజ్డమ్, ఆల్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ విల్ ఆల్సో కమ్ టు యూ.
0: అయితే ఈనాడు పేరుకు సాధకులమే కాని మనము సాపాటు రాముళమైపోతున్నాం.
1: But today, it's only in name that one is a sadhaka. But all the time, we are spending our time eating food.
0: Bandavale tinatamu, gunduvale balchatamu, yedo oka vidhamainatundi kumbhakarnulu vale nidrapovatamu, mana kalamunu vyartham cheyatamu, itti sadhakulanu puraskarinchukoniye bharatiya samskruti nedu haasyaspadamulaku guri ayipoyinatundi.
1: We eat heavy food, we sleep like a kumbhakarna. We become a very stout person. In this way, we waste our time. The reason why our Indian culture has got to some ridicule by others is because of these various actions.
0: Yavarikini shrama ivvaka, yavarikini shrama kaliginchaka, tama panulu tame chesukuntu, tama yokka tattvanni, tama yokka visishtatamainatundi satyanni tamu viduvaka margamunu avalambinchutu ఇతరులకు మార్గదర్శకుడై తాను అలవడుచుకున్నప్పుడే ఇతను ఒక విధమైనటువంటి వ్యక్తి కింద మనము గుర్తించడానికి వీలవుతుంది.
1: వన్ హూ డస్ నాట్ గివ్ ఎనీ ట్రబుల్ టు అదర్స్, వన్ హూ డజంట్ కాజ్ హర్ట్ టు అదర్స్, వన్ హూ డస్ హిజ్ ఓన్ వర్క్ అండ్ లుక్స్ ఆఫ్టర్ హిజ్ ఓన్ డ్యూటీ వితౌట్ డిపెండింగ్ అపాన్ ఎనీ అదర్స్ అండ్ ఫాలోస్ హిజ్ ఓన్ పాత్ అండ్ ఈజ్ అన్ ఐడియల్ టు అదర్స్, సచ్ ఎ పర్సన్ వీ కెన్ రికగ్నైజ్ యాజ్ ఎ వర్ది ఇండివిజువల్.
0: కనుక మనము ఈ వయసునందు ప్రతి ఒక్కరికి కూడాను ఆదర్శప్రాయుడుగా నిలచాలి, కాని అన్యులతో చెప్పించుకునేటువంటి యొక్క స్థితికి మనం దిగజారకూడదు.
1: Therefore, in this age, you should be an ideal for everyone else. You should not slip down to a position where others will tell you what to do and what not to do.
0: కనుక మన మానవత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వం లోపల ప్రవేశింపచేయటానికి ఇట్టి యువకులైనటువంటి విద్యార్థులు ప్రప్రథమలో కంకణం కట్టుకుని తమ యొక్క కామతత్వమును, తమ యొక్క క్రోధతత్వమును, తమ యొక్క విజృంభణను కొంతవరకును అణచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడే తాను ఈ విద్యాధికారిగా లేక విద్యనొక్కు అర్హుడుగా తాను కాగలడు.
1: When you undertake to make the nature of a human being reach the divine in you, undertake this particular sacred task, and have the determination by which to be humble, by which to develop humility, it's only then that you will deserve to get this education, and after getting this education, you will also deserve to become some important person in giving education to others.
0: Vidya nimittamai vidyalayamulaku vellatam, kani endu nimittamai ee vidyalayamulaku vachinamo aa yokka lakshyanni marchipotamu. ఇది విద్యార్థులకు సరైనటువంటి అర్థం చేసుకునేటువంటి యొక్క పరిస్థితిలో వీరు ఈ విద్యన కొంతవరకు పొందడానికి ప్రయత్నం సల్పుతున్నారనే గోచరిస్తుంది.
1: యు గో టు కాలేజెస్ ఫర్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ అండ్ దెన్ యూ ఫర్గెట్ వై యూ హ్యావ్ కమ్ టు ది కాలేజెస్ అండ్ వాట్ ది పర్పస్ ఈస్ అండ్ ది స్టూడెంట్స్ మస్ట్ దేర్ ఫోర్ స్పెండ్ దర్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ ది మెయిన్ పర్పస్ ఫర్ విచ్ యు ఆర్ వాంటింగ్ టు గెట్ ఎడ్యుకేటెడ్.
0: అనేక మంది విద్యాలయములకు వెళ్లి విద్య విషయమును మరచి విషయ సంబంధమైనటువంటి మాటల లోపల కాలమును వ్యర్థబుచ్చి కట్టకడపడకు పరీక్షలు వచ్చేటువంటి సమయానికి క్రొత్త బుక్కు తెరచడానికి ప్రయత్నం సల్పుతుంటారు.
1: మెనీ గో టు కాలేజెస్ అండ్ దే ఫర్గెట్ దట్ దే హావ్ జాయిన్డ్ ది కాలేజెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్. దే గెట్ దెమ్సెల్ఫ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫుల్ఫిలింగ్ మెటీరియల్ అండ్ సెన్సువస్ డిజైర్స్. దే వేస్ట్ దర్ టైమ్ అండ్ బై ది టైమ్ ది ఎగ్జామినేషన్స్ కమ్ క్లోజ్ దే బిగిన్ టు ఓపెన్ దేర్ న్యూ అన్యూస్డ్ బుక్స్ ఫర్ ది ఫస్ట్ టైమ్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, ఈ వయసు బంగారు వంటి వయస్సు, మహాపవిత్రమైనటువంటి వయస్సు. ఈ వయసు మరి చిక్కాలంటే దక్కాలంటే మనకు దక్కేటువంటిది కాదు, చిక్కేటువంటిది కాదు. ఈ చిక్కిన కాలమును, దక్కిన సమయాన్ని మనం కొంతవరకు పవిత్రం చేసుకోవటానికి తగినటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ పూనుకొనటకు పూర్వము మనము ఇంద్రియములను నిగ్రహించుకోవాలి.
1: అండ్ దే ఫర్గెట్ దట్ దే హావ్ జాయిన్డ్ ది కాలేజెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్. దే గెట్ దెమ్సెల్ఫ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ మెటీరియల్ అండ్ సెన్సువస్ డిజైర్స్. దే వేస్ట్ దేర్ టైమ్.

0: తగినటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ పూనుకొనుటకు పూర్వము మనము ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. ఇంద్రియము నిగ్రహించుకున్నటువంటి సమయమునందే మనము సర్వ విద్యలను కూడాను మన యొక్క హస్తగతం చేసుకోవటానికి తగినటువంటి ధైర్య సాహసాలు, దానికి తగినటువంటి బుద్ధి కుశలతలు కూడాను అభివృద్ధి అవుతాయి.
1: ప్రేమ స్వరూపస్ స్టూడెంట్స్, దిస్ ఏజ్ ఆఫ్ యువర్స్ ఈజ్ లైక్ ఎ గోల్డెన్ ఏజ్, ఇట్ ఈస్ ఎ సీక్రెట్ ఏజ్. Even if you want to get it again, you won't get this age once again in your life. You must realize the sacredness of it and you must decide to control your organs. It is only by controlling your organs at this age of yours, you will be able to acquire all branches of knowledge. You can also have the courage by which to know what is contained in what you study in your colleges.
0: ఏమి లేని బుర్రలోన నింపవచ్చు ఏమైనను, ఏమేమో నిండియున్న బుర్ర నింప వీలగునా? కలిబోదలు నిండియున్న తలబుర్రది ఖాళీయగునా? తలబుర్రది ఖాళీగాక ఇలా సుకృతము నిల్వగలుగునా?
1: ఇఫ్ యువర్ హెడ్ ఈజ్ ఎంప్టీ అండ్ రిసెప్టివ్, వన్ క్యాన్ ఫిల్ ఇట్ విత్ గుడ్ ఐడియాస్. But if your head is not empty and is already full with all kinds of ideas, can we put anything into it further? It is not possible to fill the head of that kind with any ideas, good and bad.
0: Kanuka manayokka talanu pavitramainatvanti bhavamulato sukrutamainatvanti seelamulato దివ్యమైనటువంటి జ్ఞానముతో నింపుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సలపాలి. అంతేకాని ప్రపంచంలో జరిగేటువంటి నానా లౌకికమైనటువంటి యొక్క ఈ మలినమైనటువంటి విషయాలను లేక రోతబట్టినటువంటి యొక్క పాత గుణములను కూడాను మనము బుర్రలో నింపుకోవటానికి పూనుకోకూడదు.
1: యు మస్ట్ ట్రై అండ్ ఫిల్ యువర్ హెడ్స్ విత్ సేక్రెడ్ ఐడియాస్. యు మస్ట్ ఫిల్ ఇట్ విత్ గుడ్ సేయింగ్స్. యు మస్ట్ ఆల్సో ఫిల్ ఇట్ విత్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. You should not fill your head with impure ideas. You should also not fill your head with rotten things which have been abandoned long ago.
0: Deenine Bhagavad Gita kudanu nayana neelo cherinatvanti apavitramainatvanti bhavamulanu okka paryayam chakkadiddukotaniki sadhyam kaadu. Mellamellaga danini sariyainatvanti margamuloki cheppinchukomani cheppina kudanu Bhagavad Gita prabodhisthu vachindi.
1: Bhagavad Gita has touched on this aspect. It is stated therein that the large number of impure ideas that have entered you cannot be rectified all of a sudden. They can only be rectified slowly and steadily one after another.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గమును కొంతవరకును ఉద్రేకపరిచేటువంటి గుణములను క్రమక్రమేణా మనము తగ్గించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము ఎట్టిదనగా ఒక్క భగవత్ అనుగ్రహానికి, భగవత్ ప్రేమకు మనము ఏ యొక్క హృదయాన్ని అర్పితం చేస్తామో అప్పుడే ఇవన్నీ కూడాను క్రమక్రమేణా చల్లబడి తగ్గిపోవటానికి కూడాను పూనుకుంటాయి.
1: ది పాత్ దట్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ ది ఎక్సైటింగ్ క్వాలిటీస్ అండ్ టు డిక్రీజ్ దీస్ బ్యాడ్ ఐడియాస్ విచ్ హావ్ గాన్ ఇంటూ యూ స్టెడీలీ వన్ బై వన్ అండ్ స్లోలీ ఈజ్ టు గెట్ యువర్ హార్ట్ conduct itself in a manner so as to deserve the grace of God, so as to deserve the prema of the Lord.
0: Kani okkoka paryayam manamu talanchutu untam inta gaadanga nilichipoyinatundi ee durgunalnu manam ee reetiga sulabhanga tappinchukodaniki veelavutundi idi naa janmalo jaraganatvantidani kodanu manam balahinulaipothuntam atti balahinataku manam choti ivvakoodadu taginatundi prayatnani kodanu manam gatti pattuto dani sadhinchadaniki punukovali.
1: Sometimes we think these bad ideas are so firmly rooted in us, how are we going to get rid of them? I have not got the necessary strength to get rid of these firmly rooted bad ideas. You should not give place to such weakness. You must make a determined attempt to get rid of them, and you can get rid of them if you have the strength.
0: Manchi abhyasamulu kani chedda abhyasamulu kani manamu yokka cheyatam chetane mana yokka abhyasamulu chetane avi periginavi kani లేకున్నా హఠాత్తుగా మన యొక్క తలలో చేరినటువంటివి కాదు. మంచికి చెడ్డకు మన అభ్యాసములే మూల కారణం.
1: Either good practices and ideas or bad practices and ideas have not come to you all of a sudden. They have come to you slowly as a result of your own doings, either good and bad.
0: కనుక ఏ విధమైనటువంటి అభ్యాసంతో అవి తలమీరిపోయినవో ఆ విధమైనటువంటి అభ్యాసములే మనము తలంచి మనము ఆ విద్యమైన అభ్యాసం లోపల ఈ యొక్క జీవితమును అంకితం చేసి ఆ పెరిగిపోయినటువంటి అభ్యాసమును తరిగించుకోవటానికి తగిన ప్రయత్నం సలపాలి.
1: We should be able to

0: recognize which of these practices have become bad and have crossed the limits. We should also recognize which of them are under our control. And in our life, we must make an attempt to get at those bad practices which have crossed the limits and remove them from ourselves.
1: దీనికొక చిన్న కథ.
0: A small story for this.
1: ఒక వ్యక్తి నిరంతరము కూడాను అపిని అంటారు, నల్లమందు. నల్లమందు తినటము చాలా అలవాటు చేసుకున్నాడు.
0: One individual got into the bad practice of eating opium.
1: కాని దానిని నిలబెట్టడానికి సాధ్యం కావటం లేదు. నిరంతరము మత్తులో ఉంటుండి తన ఆరోగ్యాన్నంతా కూడాను పాడు చేసుకుంటూ వస్తున్నాడు.
0: It was not possible for him to control his taking the opium. And by taking opium, he was always in a kind of coma and he was ruining his health.
1: ఈ విధమైనటువంటి బలహీన స్థితి లోపల ఆ గ్రామమునకు ఒక మహనీయుడు వచ్చాడు.
0: While he was passing in this weak state of health, one great person came to that village.
1: ఆ సమయం లోపల గ్రామస్తులందరూ కూడాను ఆ మహనీయుని దర్శించడానికి వెళ్తూ వచ్చారు. ఆ గుంపుల లోపల ఈ వ్యక్తి కూడాను ఆ మహనీయుని దర్శించడానికి వెళ్లాడు.
0: All the individuals in the village were going to have the darshan of this Mahapurusha. Along with the crowd, this particular person who was taking opium also went there to have his darshan.
1: ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారి కష్టములు, నష్టములు, అనారోగ్యములు ఇలాంటి యొక్క బాధలను చెప్పుకుంటూ ఆ మహనీయుని యొక్క ప్రబోధనలు కొంతవరకును ఆలకించి వారి యొక్క ఆదేశమంతా కూడా వీరు అనుభవించి అందుకొని వస్తూ ఉండేటువంటి వారు. ఈ సమయం లోపల ఈ అపిని తినేటువంటి వ్యక్తి కూడాను అతి సమీపించేటప్పటికీ, నాయన, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత ఈ లోకంలో నీవు చేయవలసినటువంటి కార్యములు ఏ రీతిగా చేయగలవు? కనుక నీవు ఆరోగ్యమును మొట్టమొదట చూచుకో. దేహమే ఆరోగ్యము, ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం చక్కకుంటే కదా ఈ ధర్మార్థ కామ మోక్షములైనటువంటి పురుషార్థములు కూడా మనం సాధించడానికి వీలవుతుంది అని అనేక రకములైనటువంటి బోధనలు చేసి నీవు దీనిని తగ్గించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం సల్పమన్నాడు.
0: Each of these persons in the village was going to see this Mahaniya and tell him their troubles, their ill health, their various kinds of difficulties into which they were being driven. And the great person was listening to them and advising them. Along with them, this opium eater also went to this great person. As soon as he was in his presence, he told him, "Your health is bad. Your health is not at all good. How can you do anything in this world with a bad health? You must improve your health. We talk of the purusharthas, dharma, artha, kama and moksha. How can you acquire them if you do not have the necessary health? Take care of your health and first improve your health."
1: Swami, ee reetiga naa cheta kaakunnadi tamare edaina okati aadesham ichi tama anugrahinchi aa abhyasam ee reetiga cheyalo cheppandi tappaka nenu anusaristanani prarthinchadu.
0: This opium eater was praying to Swami and said, "Swami, how can I do it? I am not able to do it. I have not got the strength to do it. If you tell me some method by which I can take care of my health, I shall certainly follow."
1: Aithe neevu nityamu enta pramana ika opium tintunnavu ani adigadu ee guru.
0: The guru asked him, "How much opium do you eat each day?"
1: Aithe athanu cheppadu, "ఒక్కొక్క దినం ఎక్కువగానే తింటుంటాను, ఒక్కొక్క దినం తక్కువగా తింటుంటాను. అయితే ఇంతవరకు నా యొక్క కొలతగా నేను చెప్పవచ్చును" అని ఒక విధమైనటువంటి ఒక సైజు చెప్పాడు.
0: This man said, "Yes, on some days I eat large quantities, on some days I eat small quantities, but on the whole I can say that I eat a certain quantity," and he showed a measure of opium every day.
1: సరే, అంత ప్రమాణమైనటువంటి ఒక చాక్ పీస్ తెప్పించాడు.
0: The guru got a chalk piece of that size which this man indicated as the quantity of opium he was eating every day.
1: Nayana inta pramanam dinnamu tintu untundavani aa yokka vyaktiki bodhinchadu anduku taanu chaala aanandinchadu poorthi odalamani cheppaledu kada anukoni intaina tinamani cheppadu kada ani swami tappaka nenu deenini pramanamaine nityamu tintuntanu ani oppukunnadu.
0: This individual was very happy. He was afraid that the guru would ask him to completely give up the opium. On the other hand, when he told him to eat each day a quantity which is equivalent to that piece of chak, he was quite happy.
1: Sari atanu oppukunna tachaname ee mahaniyudu cheppadu, aithe neevu teesukune samayam nandu matramu inta pramanam teesko, adi teesukunna tarvata ఇదే చాట్ పీస్ తో నీవు మూడు పర్యాయములు ఓం అని రాసి తిరిగి దానిని భద్రం పెట్టుకుంటుండు. నిత్యము ఈ చాట్ పీస్ అంతనే నీవు తింటూ ఉంటుండు అని ఈ గురువు బోధించాడు.
0: The guru told him, as soon as he agreed to eat each day the same size of opium as the chak piece, the guru told him, as soon as you eat the opium on a particular day, you take the chak piece and write 3 times om on a board and keep the chak piece carefully with you after you write it on the board.
1: ఈ విధంగా దినము తన యొక్క కొలత తీసుకుంటూ మూడు పర్యాయములు ఓం ఓం అని రాసేటప్పటికీ దినదినానికి చాక్ పీస్ తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ వచ్చేసేసింది.
0: ఇన్ దిస్ వే ఆఫ్టర్ ఈటింగ్ ది ఓపియం విచ్ ఇస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది చాక్ పీస్ అండ్ వెన్ హీ రోట్ 3 times ఓం ఆన్ ది బోర్డ్ ది సైజ్ ఆఫ్ ది చాక్ పీస్ డే ఆఫ్టర్ డే వాస్ బికమింగ్ స్మాలర్ అండ్ స్మాలర్.
1: ఈ విధంగా కట్ట కడపటికి ఆ యొక్క చాక్ పీస్ పూర్తి అంతర్ధానమైపోయింది, తన అభ్యాసం కూడా పూర్తి నిలిచిపోయింది.
0: టువర్డ్స్ ది ఎండ్ యాజ్ హి రీచ్డ్ ది ఎండ్ ది చాక్ పీస్ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ ఆల్ టుగెదర్ వానిష్డ్ ఇన్ సైజ్. సో ఆల్సో హిస్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఓపియం బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ ఆల్ టుగెదర్ హీ లాస్ట్ ది హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఓపియం.
1: మనము కూడాను ఈనాడు ఒకే దినము 10, 12, 15, 20 సిగరెట్లు తాగరు. ఒక దినం ఒకటి, తర్వాత రెండు, తర్వాత క్రమక్రమేణ అయిపోయి రాత్రిం పగలు కూడాను చైన్ స్మోకింగ్ చేస్తూ కూర్చుంటాం. ఈ అభ్యాసం ఎట్లా వచ్చిందంటే క్రమక్రమేణ పెరుగుతూ వచ్చింది. అయితే దాన్ని మనం క్రమక్రమేణ తరుగుతూ తెప్పించుకోవాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వి స్మోక్ సిగరెట్స్ 10, 12, 20, 25, ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ బికమ్స్ చైన్ స్మోకింగ్ డే అండ్ నైట్. How has this come to us? It has come by increasing slowly and steadily. How can we get rid of it? We should get rid of it by decreasing it slowly and steadily.
1: Ide vidhamugane manam aneka rakamulainatundi durgunalanu manam kramakramena penchukuntu pothuntunnam kaani ee durgunamulu ivi manaku apakari ani gurtinchina tarvata kramakramena dani tagginchukotanikaina prayatnam chesthe అప్పుడు మనం తెలివితేటలు కలిగినటువంటి వారమని అనుకోవచ్చును. ఇది తప్పని తెలిసి కూడాను దాన్ని తగ్గించుకోవటానికి తగినటువంటి ప్రయత్నమే మనం చేయలేకపోతే మన తెలివితేటలు కాల్చడానికా? ఎందుకోసం మన తెలివితేటలు?
0: ఇన్ ది సేమ్ మేనర్ ది వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్ హ్యావ్ బిన్ గ్రోయింగ్ ఇన్ అస్. ఈవెన్ ఆఫ్టర్ రికగ్నైజింగ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ టు బి హార్మ్ఫుల్, ఇఫ్ వీ డూ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డిక్రీజ్ అండ్ గివ్ అప్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్, దాట్ ఈస్ బ్యాడ్. After being knowledgeable that they are bad qualities, if you do not give up those bad qualities by making an attempt, what is the purpose of your knowing and your knowledge?
1: Kanuka ee vidhamainatvanti yokka ajnanamulo manam poi Shankarulu yokka shishyulu cheppinattoga moodamate ani anipinchukokunda o muktamate anipinchukuneetvanti prayatnaniki ee yokka bhaktulandaru kodanu samsiddhuluga untundali.
0: Therefore all these devotees should not be in the path of ignorance. They should not go and plead ignorance like the disciples of Shankara addressing persons who do not know as ignorant people or moodamates. We should deserve to be addressed not as moodamates but as muktamates, those who have our attention fixed on knowledge and liberation.
1: Nirahankara bhavame brahma prapti ani kudunu cheptu untuntaru. అయితే నిరహంకారం అనగా అహంకారం లేకుండా ఉండటం. ఈ అహంకారం ఏ రీతిగా మనకు పోతుంది అనేటువంటి దాన్ని కూడా మనం విచారం చేయాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ దట్ ఈగో ఇఫ్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ బ్రహ్మన్, బట్ దెన్ వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్స్ హౌ డూ వీ గెట్ రిడ్ ఆఫ్ అవర్ ఈగో.
1: అయితే అహం నిరంతరము ఉంటుంటుంది, ఆకారమే మార్పు కావాలి.
0: దట్ మీన్స్ Aham or I is always a permanent thing. What has to change is its shape or is its akara.
1: Akaram tho vachinatvanti danini ee naadu manam ahankaramu ani anukuntunnam. Ahankaram anaga pogarabothu tanam ani kuda manam bhavistunnam kaani ahankaram anaga pogarabothu tanam kaadu. Ahankaramu sattvikamunandu ahankaram kaladu, rajasikamunandu ahankaram kaladu, tamasikamunandu ahankaram kaladu. Ahankaram anetvantidi trikalamuni endu kuda untuntadi.
0: Today we think that what has come with an akara or with a form is ahankara. We also equate ahankara to arrogance, but this is not so. Ahankara is not always arrogance. Ahankara or ego is present also at all times and in all the three aspects of man's qualities, Sattvika, Rajasa and Tamasa.
1: ఈ అహంకారం అనేటువంటిది మానవుని మహావికారమైనటువంటి యొక్క స్థితి యందు కూడాను గొనిపోతుంది.
0: దిస్ ఈగో హ్యాస్ ది కెపాసిటీ టు టేక్ మ్యాన్ ఇన్ టు సమ్ వెరీ క్రూకెడ్ సిచ్యువేషన్స్.
1: ఇది కేవలం స్వార్థమును అభివృద్ధిపరిచి కట్ట కడపడకు తన యొక్క తత్వమును కూడాను తాను మరిపింపచేస్తుంది.
0: దిస్ promotes selfishness in a very intensive manner and ultimately results in his forgetting who what his self is.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది కేవలము కొన్ని అనుకూలములను పురస్కరించుకొని కూడాను చేరుతుంటాది.
0: This ego also comes to us and reaches us in accordance with certain convenient situations.
1: అందమును బట్టి అహంకారం రావచ్చు, విద్యను బట్టి అహంకారం రావచ్చు, ధనమును బట్టి అహంకారం రావచ్చు, లేక జన సమూహమును బట్టి అహంకారం రావచ్చు, కులమును బట్టి అహంకారం రావచ్చు. అహంకారమునకు ఒక్క త్రోవ అనేటువంటిది లేదు. ఏ మార్గమునందైనా కూడాను తనకు కొంత బలము ఏర్పడినటువంటి సమయంలో అహంకారం అనేటువంటిది తలపైనెక్కుతుంది.
0: దిస్ ఈగో మే కమ్ టు యూ ఇఫ్ యు ఆర్ బ్యూటిఫుల్. దిస్ ఈగో మే కమ్ టు యూ ఇఫ్ యు గెట్ ఎడ్యుకేటెడ్. ఇట్ మే కమ్ టు యూ ఇఫ్ యు ఆర్ ఎ వెల్తీ పర్సన్. ఇట్ మే ఆల్సో కమ్ టు యూ ఇఫ్ యు బిలాంగ్ టు ఎ హై కమ్యూనిటీ. It may come to you on the basis of your caste. It may come to you through various passages like that. Once it comes to you through one or other of these passages, it sits on your head.
1: మన యొక్క అందము చూస్తామా అనుకుంటే మించు మించినట్టుగా ఒక్కతూరి ఇది మాయమైపోతుంటుండాలి.
0: If you want to think of the beauty which you have, this simply shines like a lightning and disappears in a moment as a lightning disappears.
1: ఇంకా జన సమూహము ధన సమూహము చూస్తామా అంటే కేవలము అది ఒక పాసింగ్ క్లౌడ్స్ మాదిరి మనల్ని భ్రమింపచేసి తక్షణమే అది ఎండమావుల వలె మరుగుపడిపోతుంటుండాలి.
0: ఇఫ్ వి ఆన్ ది అదర్ హ్యాండ్ లుక్ ఎట్ అవర్ వెల్త్ ఆర్ లుక్ ఎట్ అవర్ స్ట్రెంగ్త్ విచ్ అదర్ పీపుల్ అండ్ ఫ్రెండ్స్ గివర్స్ దీస్ థింగ్స్ ఆర్ సింప్లీ లైక్ మిరాజెస్ దే డిసపియర్ ఇన్ ఎ మోమెంట్.
1: ఇంకా మనము అధికారం యొక్క అహంకారము చూస్తామా అంటే అధికారం ఎప్పుడు ఊడుతుందో, ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తరుగుతుందో, ఉన్నంత వరకే మనకు ఈ యొక్క బాధ్యత. తదుపరి మనము సామాన్యమైనటువంటి స్థితి అందిస్తుంటాము. కనుక అధికార స్థితి ఎందు కూడాను అహంకార పట్టడానికి అవకాశం లేదు.
0: ఇఫ్ వీ లుక్ ఎట్ ఎ పాసిబుల్ పొజిషన్ అండ్ అథారిటీ దెన్ వన్ డస్ నాట్ నో వెన్ దిస్ పొజిషన్ అండ్ అథారిటీ విల్ రైజ్ ఆర్ విల్ బికమ్ లెస్ ఆర్ విల్ వానిష్ ఆల్ టుగెదర్. The moment you lose the position and authority, you become an ordinary person. There is no point in thinking of ego which depends on your position or authority.
1: Inka vidya vishayamunu gurinchi meer ahankara padtara nijamainatundi vidya ante ahankaram lenide vidya ahankaram unte adi vidyane kaadu.
0: If you want to feel important and arrogant as a result of the education which you have, it is well known that if you feel arrogant and you have the ego, that is not the right type of education. True education brings only humility and not ego.
1: Vidye vine sampanne annaru pandito samadarshanaha annaru kanuka ee samatattvamu vinayattvamu vidyala valla manaku alavadutundi.
0: Education brings in its wake great humility. And all educated people have an equal-mindedness. They think of everyone else in the same manner. This humility and this equal-mindedness should follow education.
1: Andhudagu vaadu evvadi avani endu anaga vidyalanniyu kaligiyu anaga anni undi kudanu taanu kannulu lenetundi guddi vaadaipoyinatundi vaadata.
0: If we ask, who is the blind man in this world? The blind man is one who has all the knowledge, who knows everything, and yet he is not able to see things properly.
1: Anaga peddalanu chuchinappudu inke vidhamainatundi yokka desakala paathranu anusarinchinappudu manamu ati vinayulai andarikini konni rakamainatundi sevanu andinchetundi yokka sthiti lopala mana yokka vyaktitvanni manam arpitam cheyataniki punukovali. Ide nijamainatundi vidyaku sariyainatundi artham.
0: If only we are able to give service and appear in an humble manner and with humility when you see elders and in the country and at appropriate times and in appropriate environments, we are able to conduct ourselves with humility. That is the sign of proper education.
1: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా, చదువుకున్నందుకు సార్థకమేమన్న సద్గుణ నడకలే సారమురా అన్నాడట.
0: Without knowing the essence of education, do not go about saying that you are an educated person. To know the essence of education is to realize that you should be humble and you should be knowledgeable.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తియు నుండని నిక్కకు రోరన్నా ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ అన్నాడట.
0: Your beauty, your age, the strength of your organs, do not feel very proud. The troubles are ahead of you when you become old. Then you will realize that these have no value.
1: మసలలేవు కను మసకలు మోమున మడతలవడు తల నరుచుగదా ముసలి కోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగ కసరే బొమ్మ తైతై తైతై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ అన్నట.
0: యూ కెనాట్ మూవ్ అబౌట్ యూ కెనాట్ సీ విత్ యువర్ ఐస్ యువర్ విజన్ ఇస్ బ్యాడ్ యువర్ హెడ్ హెస్ బికమ్ గ్రే అండ్ ది యంగ్ పీపుల్ వెన్ దే లుక్ ఎట్ యూ దే కాల్ యూ ఎన్ ఓల్డ్ మంకీ హూ ఇస్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ థింగ్స్ అండ్ మూవ్ అబౌట్ and what is the purpose in your feeling proud about this leather body which has no value at all when you become old.
1: Kanuka manamu vidyarthulainatunti varu ee yokka dhanamu kaani adhikaramunu kaani kulamunu kaani vayasunu kaani lekkinchaka vidyanu maatrame manam lakshyam nanduchukunnappudu vinayamainatunti bhavamuto mana jeevitamunu vidyaku prakashavantamainatunti yokka tejasunu andinchinatunti varam aipotam.
0: So those of you who are students should not attach importance to wealth, should not attach importance to position, not to age, not even to caste. You must only think of the proper education which you have, which will lead to humility, and it's only then that you will be able to have a useful and purposeful life.
1: కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి కానీ అధికారమునకై అరులు చాచి ఈ జగత్తునంతా అల్లకల్లోలు పరచడానికి పూనుకోకూడదు.
0: You should not run after position and power and cause confusion in this world. You should turn yourself into one who recognizes the importance of the duty which you have to perform.
1: Vidyanu adhikari kavalanukunnappudu manam vidyanu arjinchalanukunnappudu manamu ee yokka kartavyanni kontha varaku manam gurtinchukovali.
0: Persons who realize their responsibilities are the only persons who deserve to be in charge of education. Therefore, if you want to acquire education and ultimately take charge of education, then you should recognize your responsibilities.
1: Tana tattvani tanu telisukoni prapancham yokka sthitigatulu kuda nu chakkaga vicharinchi ee manavattam aneetundi danlo unna chalaregineetundi chanchalatvanni arikattukuneetundi shakti samarthyamunu kuda nu tanayandu nityanubhavamlo prakatinchadaniki poonukovali.
0: One should understand oneself. One should also realize that in this world there is a terrible amount of confusion. One should understand the needs of mankind. One should be able to develop control over these features and ultimately be in a position to do good to mankind.
1: Divyatma swaroopulaina vidyarthulara ee vidyanu arjinche nimittamai kalasalalaku vellatamu inka vidyalayamulaku vellatamu paathasalalo praveshinchatamu జరుగుతూ ఉంటాది. కానీ మన విద్య కేవలం ఒక పాఠశాల నుంచి కాదు, కేవలం ఒక కాలేజీ నుంచి కాదు, కేవలం ఒక స్కూల్ నుంచి కాదు, మనము ప్రపంచం అన్ని వైపుల నుంచి కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటి విద్యలు ఎన్నో ఉంటుంటున్నాయి. కార్మిక వృత్తి ఎందు మనం తెలుసుకోవాల్సింది, ఇంకా కర్షక వృత్తి ఎందు తెలుసుకోవాల్సింది, బజారు నందు తెలుసుకోవాల్సింది, వ్యాపారం నందు తెలుసుకోవాల్సింది. విద్యకు అంత్యమనేటువంటిదే లేదు. మనం ప్రవేశించిన ప్రతి ఒక్క ప్రదేశం నుంచి కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటివి ఎన్నో ఉంటున్నవి. అవన్నీ కూడాను మనకు ఈ విశ్వమే ఒక విశ్వవిద్యాలయంగా మనం భావించుకోవాలి.
0: దివ్యాత్మ స్వరూప స్టూడెంట్స్, యు గో అండ్ జాయిన్ స్కూల్స్, యు జాయిన్ కాలేజెస్, యు జాయిన్ యూనివర్సిటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గెటింగ్ ఎడ్యుకేషన్. Do not think that the education which you should get is only to be got from the schools or colleges or universities. Education should be got from all the world over. A workshop can give you education. Agriculture can give you education. The profession of trade can give you education. Movement in the market can give you education. All aspects of life can give you education. You must be able to learn from everything in this world. You must regard the world as the university of the world.
1: నిద్ర నుంచి లేచి మరి నిద్ర పోయేడు దాకా పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందుచు చేయుచు జీవితంబు నీ విద్యల దారబోసి ఈ పరమాత్మని పాదము పట్టలేని నీ విద్యలన్నీ నిరర్థకము కల మానవా అన్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ స్లీప్ టిల్ ది టైమ్ యూ గో టు బెడ్ అగైన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ స్టమక్ విత్ సమ్ ఫుడ్ యు ఆర్ స్పెండింగ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్. What is the use of your life? What is the use of spending all your effort and knowledge simply for filling your stomach from morning till evening? If you cannot get to the feet of the Lord, what is the purpose in having all this knowledge?
1: Kanuka daiva bhavamunu nee yokka hrudayasthanam nanduchukoni sarva jeevulnu kudanu neevu samanamainatvanti yokka brotherhood aneetvanti deentikinda nuvu upayoginchuko tappaga anta pavitram aipothundi.
0: You must have in your heart God. You must recognize all the beings as equal and you must develop the brotherhood of all the living beings.
1: Itti pavitramainatundi sthiti manaku labhyam kavalanukunnappudu ee kama krodha lobha moham aneetundi ee nalugu dongallu kudanu manalo nunchi kudanu bayata taramadaniki manam poonukovali.
0: If you want to reach such a sacred situation and develop yourself into such a useful person, you must make every effort to turn away these four thieves, lust, anger, attachment and greed.
1: ఈ దొంగలు మన లోపల ఉన్నంత వరకు కూడాను మనకు ఈ జ్ఞానం అనేటువంటి ధనము దక్కుతుందనేటువంటి నమ్మకం ఉండదు.
0: So long as these thieves are in you and are living with you, there is no certainty that you will be able to get this treasure of wisdom.
1: Aithe ee dongalanu poorthi tarimi manamu inkoka pedda dongana manalo cherchukovali.
0: But after driving away these thieves, we shall have to get a bigger thief into us.
1: Aa dongane bhagavantudu. అతని వలనే చిత్త చోరా అనేటువంటి పేరు కూడా అతనికి సార్థకం.
0: దట్ థీఫ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్. దట్ ఈస్ వై హీ హాస్ ఎ నేమ్ చిత్త చోరా, వన్ హీ స్టీల్స్ యువర్ మైండ్.
1: సూర్యదాసును కొంత దూరము చేయి పట్టుకుని నడిపించుకుని వెళ్లి తదుపరి నీవు కృష్ణుడవా నాయనా అని ప్రశ్నించిన తక్షణమే వరే ఈ సూర్యదాసు కనుక్కున్నాడు కదా అని కృష్ణుడు తక్షణమే చేయిని వదిలించుకుని దూరం వెళుతాడు.
0: Krishna walked Suradas by holding his hand for some distance. The moment Suradas recognizes and asks, "Are you Krishna?" then Krishna goes away to a distance.
1: Appudu Suradas cheptadu,

0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల అనయంబున నెడబాయకుందువట, అణువు రేణు తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదువట. నిను గనుగొన్నగల్లమ్మా కృష్ణా, నిను గనుగొన్నగల్లమ్మా. ఘనమగు దొంగలలో గజ దొంగవు, నిన్ను గనుగొన్నగల్ల అని కృష్ణుణ్ణి వర్ణించినాడట.
1: సూరదాస్ డిస్క్రైబ్ కృష్ణ ఇన్ ది ఫాలోయింగ్ టర్మ్స్. హౌ కెన్ ఐ ఫైండ్ యూ కృష్ణ? హౌ కెన్ ఐ అండర్స్టాండ్ యూ? యు ఆర్ స్మాలర్ దాన్ ది స్మాలెస్ట్ పార్టికల్ దట్ వన్ నోస్. యు ఆర్ లార్జర్ దాన్ ది లార్జెస్ట్ ఇన్ఫినిటీ వన్ కెన్ కన్సీవ్ ఆఫ్. యు ఆర్ బిగ్గర్ దాన్ ది 84,000 lakhs ఆఫ్ క్రియేషన్స్. యు ఆర్ ది బిగ్గెస్ట్ థీఫ్ అమంగ్ ది బిగ్ థీవ్స్. How can I understand you and how can I find you?
0: Kanuka ee ahankaramunu anachadaniki nee okkade sariyainatunti yokka శక్తి సామర్థ్యుడు స్వామి అని, ఈ అహంకారమును అడచటం చేతనే అతనికి మధుసూదన అనేటువంటి పేరును కూడాను అందించాడు.
1: ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ హూ కెన్ రియల్లీ రిమూవ్ ఈగో అండ్ అహంకార ఫ్రమ్ అస్, ఇట్ ఈస్ ఇన్ దట్ కాంటెక్స్ట్ హీ హాస్ బీన్ కాల్డ్ మధుసూదన.
0: మధుసూదన అనగా మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కనుక మధుసూదనుడు అని కూడాను కొన్ని అర్థములు. కానీ ఇక్కడ ఆ అర్థాన్ని మనం తీసుకోకూడదు. మధు అనగా తేనె కంటే తీయనైనటువంటి పదార్థము, అతి మధురమైనటువంటిది. అటు మధురమైనటువంటిది మానవునికి ఏమిటంటే అహంకారమే అతి మధురమైనటువంటిది. మానవునికి అహంకారము మధురమైనటువంటి అహంకారం అనేటువంటి దానిని హతమార్చేటువంటి వాడు కనుకనే అతనికి మధుసూదన అని పేరు.
1: Madhusudana has got one meaning in as much as Madhu is the name of a demon, and one who has conquered a demon by the name of Madhu is called Madhusudana. But that is not the meaning in which we use it here. Madhu also means sweeter than honey. What is it that is sweeter than honey for man? Man goes after his ego, that is sweeter than honey. One who can completely destroy this ego, which is sweeter than honey, is also Madhusudana.
0: Madhuswarupamainatvanti madhuramainatvanti yokka bhagavantudu manavuniki madhuramainatvanti ahankaramunu hatamarchatam cheta atanu madhusudanadainadu. Taanu madhuvugane unnadu, hatamarchinadi madhuvuni kanuka aa madhuvunu anetvanti danni madhuve hatamarchindi kanuka atariki madhusudanadu ani kudanu inkoka peru.
1: God is in the form of sweet honey. We regard God as sweeter than honey. So also ego is sweeter than honey for man. This one sweet thing has destroyed another sweet thing. That is the reason why we call God also Madhusudana.
0: కనుక మన అహంకారం అనేటువంటి మనకు అతి మధురమైనటువంటి అహంకారాన్ని హతమార్చేటువంటి వాడు ఒక్క భగవంతుడే కనుక అట్టి భగవంతుణ్ణి మనం విశ్వసించి ఈ అహంకారమును విసర్జించి మన జీవితమును ఒక సేవకా వృత్తి ఎందు కాని లేక పవిత్రమైనటువంటి యొక్క భగవత్ ప్రీత్యార్థమైనటువంటి భావంతో కాని మన యొక్క కార్యములు ఎందు మనం కాలిడిచినప్పుడే దానికి తగినటువంటి యొక్క గౌరవము, దానికి తగినటువంటి మర్యాద తగినటువంటి అంతా తానే చూసుకుంటాడు. భగవంతుడి ఏది అర్హతను ఏ సమయమునందు ఏ కాలమునందు ఈ యొక్క వ్యక్తికి ఏ అధికారమును అందించాలో అంతా తానే చూసుకుంటాడు.
1: Which is very sweet, can only be removed by God, who is also very sweet. Therefore, have faith in Him and give up your ego. Develop an idea of doing service. Move closer to God. If you can do that, God, who has removed the ego in you, will Himself see when you have to be respected, what you have to be given, and at what time. This whole responsibility will rest on God Himself.
0: Kana, manamu, ee durgunamulaneetunti ఈ 4 దొంగలను కూడాను మనంచి దూరం చేసుకునేటువంటి ప్రయత్నం లోపల పూనుకోవాలని ఈ శంకరుల యొక్క వాక్యము ప్రబోధిస్తూ వచ్చింది. భజగోవిందం యొక్క 31 శ్లోకముల లోపల కూడాను కొంతవరకు నిత్యము ఒక్కొక్కటిగా మనం వింటూ వస్తున్నాం. ఇంకా కొన్ని మనము ఈ సమావేశం లోపల చెప్పుకోతగినటువంటివి కాదు. అవి కొంత అతని దృష్టిలో ఉత్తమమైనటువంటివిగా ఉండినప్పటికీ ఈ కాలమునకు ఈ పరిస్థితికి అవి కొంత అసభ్యంగా ఉండటం చేత నేను ఆ శ్లోకములను కొంత వదిలిపెడుతున్నాను. వదిలిపెట్టి మిగిలినటువంటి వాటికి కూడాను మనం అందుకొని తదుపరి మీకు అవసరమైనటువంటి విషయాలంతా కూడాను మీతో తర్కించి మీలో ఉన్నటువంటి డౌట్స్ ను పూర్తి నిర్మూలం చేసి దానిని దూరం చేసి మిమ్మల్ని హాయిగా ఆనందంగా నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థమైనటువంటి సేవకులుగా తయారు చేసి త్వరలోపల్ని మీ స్వస్థానాలకు పంపుతాను.
1: ఇట్ వాస్ శంకరాస్ మెసేజ్ that you should remove and get rid of these four thieves, the bad qualities in you. The 31 shlokas, the verses which consist in Bhaja Govinda, we have been having one a day. But in an assembly like this, there are some verses which cannot be expounded with any propriety. There are a few and those are not being expounded. But I will deal with the other verses and remove all your doubts and explain to you the significance and of Shankara's message and will send you home happy with a clean and clear mind.
0: ee natito ee mana prasanganni muginchi kontha sepu namasmarana cheddam.
1: Today I will bring this discourse to a close and we shall have some namasmaran for some time.

ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే. ఎల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తిచే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే. ఏ ప్రేమ శక్తిచే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లం.

0: that power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restricted to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantude Prema.
0: God is love.
1: Premaye Bhagavantuni Swarupam.
0: Love is the form of God.
1: Mama Ivamsu. Jiva Loke. Jiva Bhuta Sanatanahani. Gita Bodhinchit.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti prema veda netvanti yokka bhagavantuni yokka premanu taanu ye vidhamga jagattantayinu prakatimpa chestunnado ade vidhamgane prati manavudu kudanu tama premanu jagattunuku prakatimpa cheyali.
0: God, the very embodiment of love, spreads his principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: Anirvachaniyam prema.
0: Love is beyond all definition.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka tana premanu prakrutamainatundi bhautikamainatundi yokka vastu vahanala nimittamai dinni upayoginchukuntunnadu.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: Bhagavantudu gunatitudu.
0: God is beyond attribute.
1: Prema kudanu gunatitamainatundi.
0: Love transcends attributes.
1: Atti gunatitamainatundi premanu gunamulato cherchi manavattvamu tayaka janmamunu vyarthamu gavinchukuntunnadi.
0: Such love which transcends attributes has taken upon itself the attributes in human life and thus ruins itself.
1: Ee prakrutamaina jagattunandu talli biddala prema.
0: In this world we find the love between the mother and the child.
1: Ee prakrutamaina jagattunandu bharya bhartala prema.
0: In this world we find love between the husband and wife.
1: Anna tammula prema.
0: Love among brothers.
1: Bandhumitrula prema.
0: Relations.
1: Ivannintini kuda nuvvu prema aneetuvanti padamutu upayogapetti ee jeevitanni gaduputhunnadu manavudu.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: Ee puttaka purvamu ee bidda evaru ee talli evaru.
0: Before your birth, who is a mother, who is a child?
1: Appudu ee talliki aa bidda paina prema unnada?
0: Do you expect mother to shower love on the child then? No.
1: Bidda janminchina tarvatane ee talliki prema yerpadutundi.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: Pendiki puramu bharya bhartanu bharta bharyanu preminchukuntaru. Ivi kevalam eppati nunchi jarigindi. Pendi tarvatane jarigindi.
0: The love between husband and wife starts only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగిటివ్ ప్రేమ సేవే.
0: దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్ అమంగ్ రిలేషన్స్, అమంగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈజ్ జస్ట్ బాడీ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: యు కెనాట్ కాల్ దిస్ లవ్ బేస్డ్ ఆన్ ద బాడీ. Cannot call it love in the true sense.
1: Idi kevalam prakrutamaina sambandha bandhavyamainatundi danniga pochukovachu.
0: We can call it only physical worldly attachment, relationship.
1: Nijamaina premaku ichi puchukuneetundi sambandham kaani inka ye vidhamaina sambandham kaani ledu.
0: Actually speaking, the true love has neither giving nor receiving. It is beyond the two.
1: Bhagavantuni premistaru bhaktulu.
0: Devotees love God.
1: Bhagavantuda, naaki karyam jarimeerinappudu neeku ee vidhamainatuvanti mudupuni chellistanantadu.
0: The devotee vows, pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనటువంటిదే కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంగా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కానీ ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకుని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: You expect safety and security in this world. Then once we give up this body attachment and develop love wholeheartedly.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాపపుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద సమన్వయమై ఉంటున్నది.
0: The whole universe is duality. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కానీ ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
0: It's not possible to expect unrighteousness either.
1: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: ఇది అసాధ్యం.
0: It is impossible.
1: ధర్మాధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: ఇవి రెండు ఉండినప్పుడే మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: There lies the entire secret of happiness in human life.
1: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: This world cannot sustain without the twins dharma and adharma, that satya and asatya, the truth and falsehood.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరికించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to spend our life discriminating, accepting only dharma and righteousness, giving up adharma and righteousness.
1: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pashu dharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevula yokka samanamaina dharmamulu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi కేవలం పశుత్వమును స్వీకరించి గుణమునందు బుద్ధి యందు పశుత్వమునే అభివృద్ధి పరచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రత ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హిస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయ మైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: మానవ ధర్మం ఏమిటి? పశు ధర్మం ఏమిటి?
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: నేను మానవుడను అని అనుకోవటము, విశ్వసించటము అర్ధ సత్యమే.
0: To say that I am a human being is only half truth.
1: రెండవ అర్ధ సత్యము, నేను పశువుని కాదు అని నిర్ణయించుకోవాలి.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: ఏకత్వమే నిత్య సత్యము.
0: That the eternal truth is the combination of these two.
1: నేను మానవుడను, పశువుని కాదు. నేను మానవుడను, పశువుని కాదు. నేను మానవుడను, పశువుని కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతతో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't fructify the principle of
1: ధర్మం. నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా, పురుషుడనా?
0: Then, am I a man or a woman?
1: నేను గృహస్థుడనా, బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a
1: servant? వానప్రస్థినా, సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet, clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మములను మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడు ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: the సంఘములో కల్లోలము ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునలేక ప్రవర్తిస్తున్నాడు.
0: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంనే ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రినన్సియేట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
1: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
0: We should never consider that dharma is uniform for the entire mankind.
1: అది అధర్మానికి మూల కారణమవుతుంది.
0: This is the cause for unrighteousness today.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మమునే ఆచరించాలి.
0: Every man must find out his age and conduct himself accordingly.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి, ధర్మజ్ఞానం అవసరిస్తుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins, dharma.
1: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: Kanuka pasuttvam ante emiti?
0: What is bestial temperament?
1: Ee pasuttvamandu kudanu tana yokka niyamamunu puraskarinchukoni
0: in animality there is discipline.
1: Ahara nidra bayanadulunde maatrame tana jeevithanni ankitam gaavinchukovali.
0: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుల యందు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధంగానే మానవుల యందు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఎవరు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలను విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against something.
1: భారతదేశంలోకి ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతములే మూల కారణమని భావిస్తున్నారు.
0: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: And this Bharat is a combination of many religions.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిలీజియన్.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు.
0: ది అజిటేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు రిలీజియస్ డిఫరెన్సెస్.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: రిలీజియన్ ఇస్ నాట్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్.
1: అది సహజమైన ధర్మములు.
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ కోడ్ ఆఫ్ లైఫ్.
1: కనుక మానవులు కేవలం తన ధర్మములను, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ దట్ అవర్ పాత్ ఆఫ్ లైఫ్, అవర్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ కన్ఫ్యూజన్ అరౌండ్.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ ఇన్ నో వే రెస్పాన్సిబుల్ ఫర్ కన్ఫ్యూజన్.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: జర్మనీ దేశం లోపల,
0: in Germany,
1: కులమతములు ఏమాత్రము లేవు.
0: There are no religions in community.
1: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
0: of the second war in Mahabharat, second world war,
1: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి,
0: Germany is divided into four parts.
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: There lies the administration having been divided into four parts in Germany. ఈ
1: కులమతముల యొక్క భేదమా కారణము?
0: Well, do you think that the caste and religion are responsible?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
0: Japan is also divided.
1: కొన్ని దినముల అందులో కూడాను కల్లోలములు ఏర్పడుతూ వచ్చాయి.
0: You find lot of agitation over there.
1: దీనన్నిటికీ నీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మహా ప్రమాణం లే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ,
0: though there are many religions in
1: ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావమును పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: For many long years in Bharat, people spent their life in unity and fraternity in spite of religions and communities caste.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
0: Religions are many but the path is one.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒక్కటే.
0: The cloth is varied but yarn is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many but gold is one.
1: పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే.
0: కలర్స్ ఆఫ్ ది కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
0: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
1: పూల జాతులు వేరు, పూజలు ఒక్కటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలము అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: ఆల్ దిస్ ఈస్ డ్యూ టు ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ టు క్యారీ అవుట్ హౌ అవర్ లివింగ్. Nothing to do with other aspects.
1: Matamullo yematramu dvesham ledu.
0: In fact, there is no hatred in the field of religion.
1: Matullo unnadi dvesham.
0: Everything lies with mati, the mind.
1: Matulu manchivaina matamedi chaddadi.
0: If mati, the mind, is good, what is wrong with matamu, the religion?
1: Kanaka matam paina deeni karanaanni pondatam chaala porapaatu.
0: It is a mistake to consider that mata, the religion, is responsible.
1: Bharata deshamunandu,
0: in Bharat,
1: aneka matamulu perulto pettukuni,
0: there are many religions.
1: ఈ జాతు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
0: అండ్ వీ హవ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్.
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్ ఆఫ్
1: జాతి. జాతి జాతి
0: దిస్ జాతి ఆర్ నేషన్.
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
0: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్.
1: ఇది పూల జాతి.
0: This belongs to the community of flowers.
1: ఈ ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
0: Its very form testifies it.
1: ఇది బట్ట జాతి.
0: This belongs to the cloth.
1: దీనికంతా కాటన్ దీనికి మూల కారణము.
0: And the cotton is the cause.
1: కనుకనే ఒక్క వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
0: And the nationality is not the combination of a single.
1: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
0: You may kill a single person.
1: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
0: It is impossible to annihilate the entire humanity.
1: అనేక వృక్షములు ఉన్నాయి.
0: You have many trees.
1: మామిడి వృక్షములు ఉన్నాయి. వేప వృక్షములు ఉన్నాయి.
0: You have got mango trees and many
1: trees. ఇవంతా కూడా వృక్ష జాతియే.
0: They belong to the world of trees.
1: వృక్ష జాతి అయినంత మాత్రమున,
0: because of that,
1: మామిడి విత్తనం నాటి వేప పండు కోరితే వస్తుందా?
0: Having sown the seed of neem, you cannot expect the mango tree. And so also true when sowing the mango tree, you cannot expect the neem out of it. But they all belong to the world of trees. But fruits are many. And the fruits have different tastes, many tastes. 400 types of taste.
1: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450 టైప్స్?
1: కనుక నీ మానవ జాతి ఎందుకును మానవ జాతి ఒక్కటే.
0: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
1: కానీ మానవులు వేరు వేరు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్
1: వారి మనోభావములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: సంకల్ప వికల్పములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్
1: వేరు వేరు.
0: అండ్ ది బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
1: ఇవన్నీ కూడాను అంతఃకరణ యొక్క ప్రమాణములే.
0: దే ఆల్ గో బై ది ఇన్నర్ ఫీలింగ్.
1: కాబట్టి జాతిని నిర్మూలనం చేయటం అనేటువంటిది వెర్రితనం.
0: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ టు కిల్ ది ఎంటైర్ రేస్.
1: జాతిని ఎవరు కూడా నిర్మూలం గావించుకోలేరు.
0: నన్ కెన్ రిమూవ్ ది హ్యూమన్ రేస్ ఇన్ టోటల్.
1: వ్యక్తిని నిర్మూలం గావించవచ్చును, కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్
1: మానవ జాతి.
0: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: It is utter state of ignorance to consider that the castes are responsible for the entire confusion in the
1: jagatlo inni vidhamaitundi kallolamulaku moola karanamu manasika pravaranamle.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: Vyakti yokka pravartanale deeniki moola karanamu.
0: It is the individual behavior that is the
1: jaati mata kula vedamulu e maatramu deeniki karanalu kaavu.
0: And the reason such as based on caste, community and religion
1: ee moolaadhara satyamu gurtinchukoleni vyaktulu maatrame జాతి మత కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
0: దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మెయిన్ సీక్రెట్ రీజన్ బిహైండ్ ఇట్ కన్సిడర్ ద కాస్ట్ అండ్ ద రిలిజియన్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
0: ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద వరల్డ్ ద కాస్ట్ అండ్ రిలిజియన్
1: వ్యక్తి యొక్క ప్రమాణములు వ్యక్తి యొక్క సంస్కృతి దీనికి మూల కారణం.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇండివిజువల్ కల్చర్ అండ్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ అవర్ కల్చర్
1: ప్రాచీన భారతీయ సంస్కృతి ఎందు
0: ఇన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి ఎందు ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ దిస్ వన్నెస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యాజ్ ద మెయిన్ వ్యూ.
1: కానీ నక్షత్రములు వేరువేరుగా ఉన్నాయి.
0: ద మెనీ స్టార్స్
1: బట్ స్కై ఈజ్ వన్.
0: ద స్కై ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Chusara. ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
0: We have to recognize this truth.
1: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పవిత్రంగా భావించుకోవాలి.
0: We have to consider the divinity in the personality as sacred.
1: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
0: Love is the main cause for all.
1: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిదే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
0: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
1: దైవమే ప్రేమ. ప్రేమనే దైవము.
0: గాడ్ ఈస్ లవ్. లవ్ ఈస్ గాడ్.
1: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ అ గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: Investigate the nature of love.
1: Prema roopamu brahmammu premamayamu.
0: God is love, is the very embodiment of
1: prema. Prema tu sandhimpa neemamagunu.
0: There can be a discipline by
1: kaana premanu gattiga kaligi unna.
0: If you have the strong love,
1: advitiyamu nandanga arhudagunu.
0: You attain the state of non duality.
1: Mana advitiyamanta kudanu kevalam prema yende imidi untunnadi.
0: That non dual state is born out of love.
1: Kevalam sharira abhimanamunu puraskarinchukoni
0: basing on the body attachment,
1: deha bandhamunu veru veruga bhavinchukovatam chetane,
0: because we go by multiplicity,
1: ee prema bhinna bhinnanga roopalutundali.
0: Love is fragmented or segmented.
1: Ee bhinna bhinnamga yerpadetundi prema nijamaina prema kaadu.
0: The divided love is not love at all.
1: Ee sambandha bandhamyamto vachinatundi prema,
0: it goes by the association and relationship.
1: Prema okkate.
0: Love is one.
1: ఏ వ్యక్తి అయినా కానీ, ఏ దేశమైనా కానీ,
0: ఎనీ కంట్రీ,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: ఎనీ రీజియన్,
1: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
0: బట్ లవ్ ఇస్ వన్.
1: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? బేసింగ్ ఆన్ ద బాడీ అటాచ్మెంట్.
1: దేహ బంధమును వేరువేరుగా భావించుకోవడం చేతనే.
0: బికాస్ వీ గో బై మల్టిప్లిసిటీ.
1: ఈ ప్రేమ భిన్న భిన్నంగా రూపొందుతుండాలి.
0: లవ్ ఇస్

0: every time. What is the form of love? It's the doubt.
1: Premane daivamu.
0: Love is God.
1: Prema Isvara hai. Isvara prema hai.
0: Love is God. God is love.
1: Ee prema anetundi bhagavantude.
0: And this very love is God himself.
1: Ee prema anetundi hrudayame.
0: And this heart is the center of love. And this existence. And this love is Atma spirit. And this love is Brahman. Give any name, but love is one and the same.
1: Brahma, premane.
0: That Brahman is God.
1: Mana mooladharamaina ipudu tattvam premane.
0: The main primordial principle is love.
1: Atma, premane.
0: Spirit, Atma is love.
1: Hudayamu premane.
0: The heart is love.
1: Sarvamu premamayame.
0: Everything is full of love.
1: Ilanti premaku ye roopam ani cheppagalaru?
0: What form can you definitely
1: say? Kanukane niyandunnadi nayandunnadi oke atmane.
0: So that in you and in me is same Atma.
1: Niyandunnadi nayandunnadi oke heart-e, hudayame.
0: The same hrudaya, the heart is present in you and me.
1: Kabatti hrudayanni hrudayam premistundadi.
0: So it's only connection heart to heart.
1: Ee ekatvanni meer chakkaga gurtinchukunte dvesham anetundi undadu.
0: When once we understand this principle of unity, there's no scope for hatred.
1: Ee naadu ee ekatvam anetundi dar bhinnatvanga bhavinchukotam chetane aneka rakamainatundi kalahamulu kallolamulu vijrambichipothunnayi.
0: Because unity is viewed as diversity, leading to all conflict and disturbances and agitations.
1: Kanuka mana andari endu unnatundi atma tattvam okkate.
0: It is only the atmic principle, consciousness.
1: Dehamu veru veruga undavachunu.
0: What is may be different?
1: Ivanni veru veruga bhavinchukunnanta matramana atma tattvam veru kaaledu.
0: Because you think of variety, diversity, you cannot consider consciousness
1: ekatma sarvabhutantaratma.
0: It is only one consciousness present in all beings.
1: Advaitam brahma annaru.
0: The non-dualism is cosmos.
1: Brahmane advaitamu.
0: The brahma is non-dual.
1: Brahma anaga prottaramainatundi swarupamu.
0: Brahma means vastness.
1: Sarvatra nindinatundi atma tattvamu.
0: That vastness spirit of Brahma
1: sarvatra
0: is all pervasive.
1: Pravasinchetundi bhinnatvamai kaakunda brahma tattvamu.
0: Therefore it cannot be plurality or multiplicity, it is only unity.
1: Kanaka ee ekatvanni manam drudanga vishwasinchali.
0: We have to strengthen the faith in this unity.
1: Dehanni abhimanam chesukoni.
0: Because the body
1: attachment. ఈ దేహాభిమానం చేతనే అనేక విధములైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
0: It is only the body attachment that is responsible for multiplicity.
1: కోపము తాపము ఈర్ష్య అసూయ డంభము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
0: It is only body attachment that is responsible for pomp and show.
1: అనేక మంది దేవాలయాలకు వెళ్తుంటారు.
0: Many people.
1: వెంకటేశ్వర దేవాలయంకు వెళ్తారు.
0: They go to వెంకటేశ్వర టెంపుల్.
1: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
0: They go to Venkateshwara temple and say, Swami, if you fulfill my desire, I will offer
1: Swami, na bidduku vivaham endante neeku oka kalyanam daripisthanu untadu.
0: If my daughter is married, Swami, I will perform your marriage.
1: Bhagavantuni marriage veeda chesetunte vaadu.
0: Are you the person to perform the marriage of God?
1: Tana marriage kosamane bhagavantudu veeni korika nerveristada?
0: You mean say God is waiting for your marriage so as to be married himself?
1: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
1: ప్రతి ఫలాపేక్షతో పల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
0: దట్ ప్రేయర్ బోర్న్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: ప్రతి ఫలాపేక్ష లేకుండా
0: విదౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్
1: ఒకే ఆత్మనే.
0: Only one cosmic principle.
1: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
0: I see my own
1: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
0: It's my consciousness that speaks.
1: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
0: I am the company of God.
1: ఈ ఏకత్వములో మనం అభివృద్ధి కావాలి.
0: We have to develop faster this oneness.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
0: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ as embodiments.
1: మీ రూపము ఈ దేహాభిమానంతో కూడినటువంటివి కాదు.
0: In fact you don't have this body attachment.
1: Prema swarupame ee satya jeevam.
0: In fact your true nature is love.
1: Adi nirgunamainatundi.
0: That is attributeless.
1: Andukosam nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
0: It is eternal, it is unsullied, it is immortal, it is unpolluted.
1: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ దట్ గోస్ బై ఫార్మ్ యూ కెనాట్ సే
1: ఈమె నా తల్లి అనే ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
0: అండ్ యూ కన్సిడర్ యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
1: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
0: Since when you have this motherly feeling?
1: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడైన తర్వాత నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
0: After birth, as you grow, when once you understand your mother, you call her mother.
1: ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
0: If you have no faith that so and so is your mother, you can't.

0: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము. వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth too.
1: Where there is peace,
0: where there is truth, there is bliss.
1: Where there is truth, there is
0: bliss. Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకని ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
1: You consider the form as your mother.
0: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
1: Don't give up at that stage.
0: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Investigate the truth and develop thereafter.
0: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
1: And then you can acquire peace out of it.
0: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
1: And then from peace travel towards truth.
0: ఈ సత్య శాంతిలో ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
1: When once there is truth and peace, you are redeemed.
0: ఇది ఎక్కడో బయట లేవు.
1: It's not outer world.
0: నీ యందే ఉంటున్నది.
1: It is within you.
0: Truth is in you.
1: Truth is in you.
0: Bliss is in you.
1: Bliss is in
0: peace
1: you.
0: Peace is in you. You are the embodiment of peace.
1: You are the embodiment of
0: you
1: peace.
0: Are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: ఎక్కడ నీవు వెతుకుతావు?
1: Why do you investigate such?
0: ఆ బయట వెతకడమే నీ యొక్క పొరపాటు.
1: You are in search of this outer world. That's your mistake.
0: ఏది కూడాను నీకంటే బయట ఒక్కటి లేదు.
1: Nothing is present in the outer world.
0: Everything is reflection of the inner being.
1: Everything is out of the inner being.
0: నీ నుంచి వచ్చినటువంటివే.
1: It is a reflection of the inner being.
0: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే గాడ్?
0: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ లవ్.
0: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని యాచించు.
1: Consider every body as a mirror where you find your reflection.
0: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
0: you
1: is ancient and eternal.
0: Nenu neevu veru kaadu.
1: I and you are not separate.
0: Kabatti naa prema nee prema veru kaadu.
1: Your love and my love are not different.
0: Premalu okkate.
1: Both are one.
0: Dehabhimanamto konni maatrulu kalagavachunu kaani
1: there may be changes due to body.
0: Prema yokka tattvam okkate. Prema premane.
1: Love is love. Its nature is one.
0: Love is love. Love.
1: Live in love.
0: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Understand the spirit very well.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రేమస్వరూపుడే.
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను వదిలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
1: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
0: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
1: You do something in expectation.
0: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
1: You do japa.
0: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
1: You meditate.
0: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
1: They are all reflections of expectations.
0: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give any scope for such expectations.
0: ఇవన్నీ ప్రతిబింబములే.
1: In fact, they are reflections.
0: కానీ బింబస్వరూపుడు కాదు.
1: But you should go by this object.
0: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
1: Can you call a reflection as an object?
0: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: You stand in front of the mirror.
0: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
1: You say this my right eye.
0: కానీ నీ కుడి కన్ను అద్దంలో ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: But in the mirror the right eye is seen as the left one.
0: అది నీ ప్రతిబింబం.
1: That's your reflection.
0: కానీ అద్దమే లేకపోతే నీ బింబం బింబమే.
1: Without the mirror you are just an object.
0: కాబట్టి ప్రపంచమే యొక్క అద్దము.
1: The whole world is a mirror.
0: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: యూ క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
0: ఈ అద్దములో చూసే అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్స్.
1: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
0: ఇవన్నీ ఆపోజిట్స్ అవుతుంది.
1: దట్ జస్ట్ ఆపోజిట్.
0: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: రైట్ వన్ ఇస్ సీన్
0: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
1: రైట్ హ్యాండ్ ఇస్ ది లెఫ్ట్ హ్యాండ్.
0: ఎట్లా నీవు సత్యం అనుకుంటావు?
1: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
0: కాదు కాదు.
1: నో.
0: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
1: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం ది వెరీ మేనిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
0: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
1: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: అది సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
0: అదంతా సాక్షాత్కారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: ఏది సాక్షాత్కారము?
1: వాట్ ఇస్ ది
0: మేనిఫెస్టేషన్? మీ రూపమే నీకు సాక్షాత్కారం.
1: యువర్ వెరీ ఫార్మ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: కనుక నీ ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని
1: కన్సిడర్ యువర్ ఫార్మ్
0: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
0: నీ ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
1: worldly relationships
0: తాత్కాలికమైనటువంటివి
1: or temporary.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి?
1: హౌ డు దే
0: కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తరువాతి మారిపోతుంటాయి.
1: దే ఎగ్జిస్ట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లేటర్ వానిష్.
0: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
1: ద ట్రూ ఫార్మ్ విల్ ఎవర్ చేంజ్.
0: ఎప్పటికీ మారదు.
1: ఎనీ టైమ్
0: ఏనాటికి మారదు.
1: ఎనీ డే
0: ఎక్కడా మారదు.
1: ఎనీవేర్
0: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: That is love.
0: ప్రేమ ఏనాటికి కూడా మారదు.
1: లవ్ ఇస్ చేంజ్లెస్. ఎనీ
0: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
1: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే, టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్.
0: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
1: టుడే ఇట్ మే బి లైక్స్, టుమారో ఇట్ డిస్లైక్స్.
0: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
1: ఇట్ హాస్ లవ్ హాస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
1: సేక్రెడ్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: దానికోసమనే భజనలు కూడా పాడుతుంటారు. ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: ఇన్ భజన్స్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్.
0: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్.
0: జీసస్ అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లు ఇవి.
1: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్, అల్లా, బుద్ధ, నానక్, జీసస్, ఎనీ నేమ్, బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ.
0: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
1: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
0: బాడీ? పెట్టిన పేరు ఇది.
1: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యూ.
0: కానీ పుట్టిన పేరు కాదు.
1: ఇట్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్.
0: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
1: బట్ ద లవ్ ఇస్ ద నేమ్ గివెన్
0: ఈ దేహానికి పెట్టిన ప్రేమ.
1: ది అదర్స్ ఆర్ క్రిస్టియన్.
0: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు.
1: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ, యూ కెన్ చేంజ్
0: దెం. అది మారేటువంటివే.
1: బికాజ్ యూ కెన్ చేంజ్ దెం.
0: కానీ ఇది మారనటువంటిది ప్రేమ తత్వం.
1: లవ్ ఇస్ చేంజ్లెస్.
0: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు.
1: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: అట్టి మారనటువంటి తత్వము,
1: ద చేంజ్లెస్ నేచర్,
0: ఏ విధమైన చలనము రానటువంటి తత్వము,
1: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ,
0: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
1: That love we should run after.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
1: Devotion is the synonym of love.
0: ఈ భక్తి వల్ల
1: out of devotion
0: అనేక శక్తులు కూడా వస్తాయి.
1: You will have so much of power.
0: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
1: Out of this bhakti devotion you have yukti.
0: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
1: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
0: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
1: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, రినన్సియేషన్.
0: భక్తి, రక్తి, ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటి.
1: అండ్ దేర్ ఫోర్ విరక్తి, రినన్సియేషన్, ముక్తి, ది లిబరేషన్, ద రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
0: అయితే టీక్ టీక్ టీక్ టీక్ ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈస్ కామన్.
0: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: కృష్ణ,
1: కృష్ణ.
0: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
1: మెనీ లవ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
1: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
0: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్న.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టూ లెటర్స్.
0: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
1: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
0: కకారము,
1: క,
0: రుకారము,
1: రు,
0: హకారము,
1: ఆ,
0: షకారము,
1: ష,
0: అకారము, ఐదు ఉంటుంది.
1: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
0: కృష్ణ కకారము,
1: కకార,
0: రుకారము,
1: రుకార.
0: చూసారా, కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
1: క స్టాండ్స్ ఫర్ వాట్?
0: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
1: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
0: కకారం అనగా రమాదేవి.
1: క మీన్స్ రమాదేవి.
0: రుకారం అనగా సీతాపతి.
1: రుకారాయ్ సీతాపతి.
0: సీత,
1: సీత.
0: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
1: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
0: షకారము,
1: ష.
0: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
1: ష స్టాండ్స్ ఫర్ పీస్.
0: ఇంకా అకారము,
1: ఆ.
0: ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
1: ఆ ఈస్ ప్రైమల్ పవర్.
0: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
1: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనే పదమునకు కర్షతీతి కృష్ణ అన్నారు.
1: వి డిఫైన్ కృష్ణ యాజ్ కర్షతీతి కృష్ణ.
0: కర్షమనగా దున్నటము.
1: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
0: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
1: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
0: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
1: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
0: కనుకనే కర్షతీతి కృష్ణ.
1: సో వీ సే కర్షతీతి.
0: కృషతీతి కృష్ణ.
1: దెన్ ఇట్ ఇస్ సెట్
0: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే.
1: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్.
0: ఆకర్షతీతి కృష్ణ.
1: ఆకర్షితీతి కృష్ణ.
0: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
1: ద వన్ హూ అట్రాక్ట్స్ ఈస్ కృష్ణ.
0: కనుక భగవతత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చును.
1: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అబౌవ్ దిస్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
0: అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈ బట్ట దివ్యత్వమే, ఈ పుష్పం దివ్యత్వమే, ఈ పవన్ దివ్యత్వం, అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైనిటీ.
0: ఏది దివ్యత్వం కాదు?
1: వాట్ ఇస్ దట్ నాట్
0: డివైన్? ఇది దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
1: హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్?
0: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
1: వై డు యు లవ్ దిస్ క్లాత్?
0: అన్నింటి ఎందు ప్రేమ తత్వం ఉంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, దిస్ లవ్ దేర్.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
1: That form of love is the hridaya, the heart Chala present to everyone.
0: I love you, antaru. I pettaru. It's about GCC, you and pettaru.
1: We say, I love you, the I first and you later.
0: Idi it's GCC pettinatundi even neeniki arthamu.
1: What do you mean by the two lines in the
0: I, a mark, you and pettaru.
1: I and then there's another mark, you.
0: Idi hridayamu.
1: This is heart.
0: I love you. Anaga love anetundi hridayame.
1: Love means heart.
0: ప్రేమ అనేటువంటి హృదయమే.
1: లవ్ ఇస్ హార్ట్.
0: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్.
0: ప్లస్ దయా, హృదయ.
1: హృత్ ప్లస్ దయా, ద వన్ సీట్ ఆఫ్ కంపాషన్.
0: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ ఇస్
0: ప్రేమతో కూడినటువంటి హృదయము.
1: అండ్ లవ్.
0: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
1: సో లవ్ ఇస్ హృదయ, ద హార్ట్.
0: కాబట్టి ఆ హృదయమే దైవ స్వరూపము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
0: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
1: And God resides in human heart.
0: ఈశ్వర సర్వభూతానాం అని.
1: God dwells in all beings.
0: అందరి యందు కూడాను ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు.
1: This God is located in the heart of everyone. ఈశ్వరం
0: నిజం జగత్తు సర్వమంతా కూడా ఈశ్వరే ఉన్నాడు.
1: The whole cosmos is fully divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: Everything is divine essentially.
0: ఎక్కడ చూసినా కానీ బ్రహ్మతత్వమే.
1: You find cosmic divine divinity everywhere.
0: అది ఏ ప్రేమ?
1: దట్ ఈస్ లవ్.
0: కనుక మీ ప్రేమనంతా కూడాను
1: ఆల్ యువర్ లవ్
0: మీ అందే ఉంచుకొనక.
1: డోంట్ కీప్
0: భగవంతుడి ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
1: దిస్ డివైన్ లవ్
0: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
1: డు నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్.
0: పశుపక్షి మృగాదులకు కూడా పంచాలి.
1: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
0: ప్రతి జీవి కూడాను ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
1: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీ.
0: అందరికీ ఐకమత్యం కావాలి.
1: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
0: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు, కోపాలు, ఈ తగాదాలు ఉండవు.
1: వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్స్ ఆర్ ఎనిమిటీ.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కల్లోలములు, కలహములు. దీనికి కారణం ఏమిటి?
1: టుడే ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ యూ గో, వేర్ వాట్ ఎవర్ యూ సీ, యూ ఫైండ్
0: మానవుని యొక్క విశాలత్వం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ మ్యాన్ ఇస్ నాట్ బ్రాడ్ మైండెడ్ టుడే. He has contraction love.
0: Not expansion love.
1: It's not expansion love.
0: విశాలమైన హృదయం లేదు.
1: He is not broad minded.
0: సంకుచితమైన హృదయాలు పెట్టుకున్నారు.
1: He is narrow minded.
0: ఆ సంకుచితమైన హృదయాలు మానవుడు సృష్టించుకున్నటువంటి.
1: The narrow mindedness is your making.
0: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయము.
1: God's creation is broad mindedness.
0: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
1: It is not bound by any limitation.
0: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
1: That which is infinite is limitless.
0: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
1: You have put limits to this limitless spirit or conscience. Therefore, you are in conflict.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Inadu Guru Purnima annaru.
1: Today is Guru Purnima.
0: Guru ante emti ni?
1: Who is Guru?
0: Yukaro Gunatitaha.
1: Gu stands for attribute.
0: Yukaro Rupavarjitaha.
1: Ru stands for formless.
0: Gunatitamainatundi roopam ledatundi.
1: That which is attributeless and formless.
0: Yukaro Kevalam Andhakaramu.
1: Gu stands for darkness.
0: Yukaro Tannivarana.
1: Ru means that dispels darkness.
0: Andhakaram nivarana gavinchetundi prakashame.
1: That light that dispels darkness.
0: కనుకనే భగవంతుడు అంటే బా అనేటువంటి ప్రకాశమే.
1: బా మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
0: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
1: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బీనింగ్ ది లైట్.
0: భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే
0: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: నారో థాట్స్
0: ద్వేషము ద్వేషము ద్వేషము.
1: వీ ఫైండ్ హేట్రెడ్.
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
1: అండ్ వీ గివ్ ఇంపార్టెన్స్ టు కాస్ట్.
0: ఎంత పాపం, ఎంత పాపం.
1: వాట్ ఎ మిస్టేక్.
0: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది.
1: అండ్ ఇట్ సీమ్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేక్.
0: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: అండ్ ఇట్ మీన్స్ యు ఆర్ హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ వచ్చు.
1: You are happy that you are hating somebody, that you are
0: accusing
1: somebody. It is not true happiness at all.
0: అది కేవలం రాక్షస ఆనందము.
1: It is only demonic pleasure.
0: ఎవరిని సంతోష పెట్టు అదే నీకు ఆనందము.
1: Make others happy, you will be blissful.
0: ఆ ఆనందమే నిజమైన స్వరూపం నీది.
1: That very happiness is your true form.
0: ఎవరిని బాధ పెట్టకూడదు.
1: Don't hurt anybody.
0: ఈ నాడేమో నీవు హింసిస్తావు ఇతరును.
1: You may harm somebody.
0: అది నా నేచర్ అనుకుంటున్నావు.
1: You think it's your nature.
0: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
1: Tomorrow you will find somebody who will harm you.
0: ఆనాడు నీ గతి ఏమిటి?
1: Then what will happen to you?
0: కనుకనే ఎవరిని కూడా నువ్వు మనం తెలియకోకుండా హింసించకూడదు.
1: And don't hurt or harm anybody.
0: ఈనాడు అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
1: It has become a modern fashion.
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్.
1: We go on harming, hurting
0: అందరినీ బాధ పెట్టడం ఫ్యాషన్.
1: And we hurt everybody.
0: అందరినీ చంపటం ఫ్యాషన్.
1: And to kill somebody is a fashion, ultra modern.
0: కీటకమైనా కానీ చంపుతుంది.
1: Well, even insect also can kill. Why, man?
0: చంపడం గొప్పతనం కాదు.
1: Nothing great in killing anybody.
0: అతన్ని బ్రతికించడం గొప్పతనం.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: కనుకనే మనం చంపి చంపి చంపి చంపి కట్టగలిగినప్పుడు మన జీవితం ఏమైపోతుంది?
1: If you go on killing everybody, what will happen?
0: ఇది కూడా ఒకనాడు చస్తుంది.
1: Ultimately, you will die.
0: ఎట్ట చస్తుంది?
1: How does it die?
0: ఏ విధమైన కర్మలు ఆచరించావో ఆ కర్మల యొక్క తత్ఫలితమే నీకు మూల కారణంగా వస్తుంది.
1: As is the action, so is the reaction that will put you to suffering.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా, రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది ఎప్పుడు కూడా తప్పింది కాదు.
1: Embodiments of love. Never forget these three: reaction, reflection.
0: ఈనాడు నేను తప్పించుకున్నానని నువ్వు ఆనందించవచ్చు, కానీ రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: Today you may be happy by harming somebody. Tomorrow you have to face the consequences.
0: ఈనాటికి తప్పింది కాదు.
1: You cannot escape.
0: మంచి చేయి, నీకు మంచి కలుగుతుంది.
1: Do good, then you will experience goodness.
0: సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశకు కావద్దు.
1: Never be disappointed for the other thing.
0: కొంచెం కాచుకో.
1: Wait for some time.
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: Then you will have positive result.
0: ఏ మానవుడికి కూడాను తత్ఫలితం తప్పింది కాదు.
1: No one can escape from the results.
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటి కొంత సహాయం చేస్తుంది.
1: However, while you suffer bad results, your prayer can help to some extent.
0: అదే కృతజ్ఞత.
1: You can express gratitude by prayer.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: And you should
0: కృతజ్ఞతాయ నమః అన్నారు.
1: And we say that.
0: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: Forbearance, క్షమ is important.
0: క్షమ సత్యము.
1: Forbearance is true.
0: క్షమ ధర్మము.
1: Forgiveness is dharma.
0: క్షమ వేదము.
1: Forgiveness is
0: క్షమ అహింస.
1: Patience is non-violence.
0: క్షమ సర్వం భవ.
1: Forbearance is everything.
0: క్షమ సంతోషము.
1: It is happiness.
0: క్షమ స్వర్గము.
1: It is heaven.
0: క్షమ సర్వస్వంభు.
1: It is everything in
0: సర్వజీవులయందు.
1: It is present in all of the beings.
0: ప్రతి మానవుని యందుకును క్షమ చాలా గొప్పది.
1: In every man this forgiveness is great.
0: వాడెవడు నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
1: If anyone harmed you, forgive him.
0: This is good for me, good for me, good for me అనుకో.
1: I have the feeling that is good for me.
0: వాడెవడు నిన్ను తిట్టాడు అనుకుంటే అది that is good for me, good for me.
1: If anyone accuse you, take it that is good for me.
0: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
1: That accusation charging is not to you.
0: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
1: In fact, what is it? He has criticized.
0: దేహానికి వచ్చింది, దేహానికే పోతుంది.
1: It is only the body to body accusation.
0: కనుకని దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా ఇదే శంకరాచార్యులు విచారణ చేసింది.
1: This is what Shankara said. Is it the body that is accused, criticized, or
0: the spirit? అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: All non-dualism is based on inquiry.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: Has he criticized the body?
0: ఈ దేహము నేను తిట్టుకుంటున్నాను.
1: And in fact, I only accuse my body.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: What this body?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: What this temporary body?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: It's foul, full of urine and the fecal matter.
0: పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: It has got nothing to do with the central organ or fragment.
0: నేను తిట్టుకుంటున్నాను, వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: I only blame my body. The other man accusing it is a help to me.
0: ఆత్మను తిట్టాడా?
1: Has accused the Atma spirit.
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మని.
1: The very same spirit exists
0: in both. తను తాను తిట్టుకున్నాడే అనుకో.
1: It amounts to accusing for one's own self.
0: ఎంత క్షమ ఇది.
1: So what kind
0: ఈ క్షమ అనే భావం ఎంత విశాలమైనది.
1: Forgiveness is broad mindedness.
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
1: This kind of broad mindedness we should
0: have. ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమనిగా.
1: Today గురు పూర్ణిమ.
0: గురువు అనిగా కేవలం అజ్ఞానం దూరం గావించుకోవాలి.
1: గురు మీన్స్ హి స్టాండ్ ఫర్
0: ఎట్టి అజ్ఞానం. ఇది నా దేహము నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
0: దీన్ని నేను సత్యమని భావించుకోను.
1: ఐ కెనాట్ కన్సిడర్ ఎస్ ఎటర్నల్.
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
1: body is gifted to undertake action or activity. His body is God's gift.
0: Deho devalaya prakto jivo deva sanatana.
1: Body is the temple of God. The indweller is eternal.
0: Jivude devudu.
1: And the individual is divine.
0: Kabatti body temple jivude devudu. Nivu inkevarni aashistavu?
1: So body is the temple and the indweller is divine.
0: కాబట్టి ఏ దేహాన్ని చూసినా గానీ ఇది భగవంతుని టెంపుల్ అనుకుని దానికి నమస్కారం చేయి.
1: Consider every body as the temple of God
0: and offer your salutation. విరోధైనా పర్వాలేదు.
1: He may be a worst of your enemies.
0: నమస్కారం చేయి.
1: But salute him.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే అతనికి చెందిస్తుంది.
1: All our salutations to anyone amounts to offering respect to God.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అది కూడా అతనికి చెందిస్తుంది.
1: If you deny anybody it amounts to denial of God.
0: కనుకనే మనం ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should have this feeling of oneness.
0: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః.
1: ది గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చును?
1: యూ కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
0: ఏ నగ లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చును.
1: అట్ లీస్ట్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: అండ్ ది జ్యువెల్స్ ఫార్మ్స్ ఆర్
0: రూప రహితమైనటువంటి బంగారే.
1: ది ఫార్మ్లెస్ వితౌట్ ఎనీ జ్యువెల్.
0: కాబట్టి మీ రూపము బంగారే, రూప రహితము బంగారే.
1: ద వన్ విత్ ద ఫార్మ్, దట్ వన్ వితౌట్ ఫార్మ్లెస్ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ దిస్ నేచర్ ఆఫ్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఫస్ట్ బంగారును తీసుకుంటే,
1: అండ్ ఇఫ్ యు టేక్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్,
0: దీనికి ఒక 500 రూపాయలు అనుకుంటావు.
1: యూ హావ్ టు పే 500 రూపీస్.
0: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300కి దిగుతుంది.
1: ఇఫ్ యూ మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ది ప్రైస్ కమ్స్ డౌన్.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేర్తే ఇంకా 200కే దిగుతుంది.
1: ఇఫ్ యూ యాడ్ బ్రాస్ ద ప్రైస్.
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
1: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్
0: బంగారు లోపల ఈ కాపరు ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
1: ద కాపర్ అండ్ బ్రాస్, వై హ్యావ్ యూ
0: చేర్చుకునే కొద్దీ దీని విలువ తగ్గిపోతుంది.
1: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
0: కాబట్టి నాటి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: చాలా విలువగా ఉంటుంటారు,
1: హైలీ వాల్యూ.
0: వాడు పెరిగే కొలది ఆశలైనటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
1: యాజ్ వీ గ్రో మోర్ అండ్ మోర్ ద కాపర్
0: పిస్తాడంతా చేరిపోతుండాలి.
1: అండ్ ఆల్ ద బ్రాస్ ఆల్సో జాయిన్.
0: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంది.
1: అండ్ ద హ్యూమన్ వాల్యూ గోస్ డౌన్.
0: విలువ తగ్గిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద కాజ్?
0: విలువలేని పదార్థములు విలువైన దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
1: బికాజ్ వాల్యూలెస్ చీప్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ హైలీ వాల్యుబుల్ ప్రైస్లెస్ గోల్డ్.
0: మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
1: సో వి షుడ్ నాట్ అలౌ చీప్ థింగ్స్ టు గెట్ ఇన్.
0: త్యజ దుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: బచ సాధు సమాగమం,
1: జాయిన్ ఇన్ గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం,
1: డు గుడ్ యాక్టివిటీ డే అండ్ నైట్.
0: బచ నిత్యం అనిత్యత,
1: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫెమినల్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ ఇస్ మొమెంటరీ, దట్ ఈస్ అవర్ ధర్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జన్మ మెత్తి,
1: అండ్ వి వాంట్ ఏ
0: హ్యూమన్ జంతు నామ్ నరజన్మ దుర్లభం.
1: వి షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మ మెత్తినందుకు నోరు ఇచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గివెన్ దిస్ మౌత్ టంగ్.
0: ఆ నోటుతో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ యాజ్ వి లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ ప్రాప్తి.
1: ఇఫ్ యూ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ, యూ విల్ హ్యావ్ యువర్ టర్న్ టు మారో.
0: చెడ్డ చూపు చూడకూడదు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ చూపు చూచాడు,
1: యూ హ్యావ్ బ్యాడ్ లుక్.
0: కీచకుడు,
1: కీచక హ్యాడ్ బ్యాడ్ లుక్.
0: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
1: అండ్ హ్యాడ్ బ్యాడ్ లుక్స్ టు
0: ఏం గతి పట్టింది కడపటికి?
1: వాట్ హ్యాపెన్ టు హిమ్?
0: భీముడు పోయాడు, బ్రెద్దలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
1: భీమా హ్యాడ్ హిట్ హిస్ హెడ్, బ్రోకెన్ టు టూ పార్ట్స్ అండ్ కిల్ హిమ్.
0: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత పెద్ద అయిపోయింది?
1: దాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ ఎంటర్టైన్ బ్యాడ్ లుక్స్.
0: దీన్నే బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదటి దృష్టి,
1: ఫస్ట్ విజన్.
0: దృష్టిని మార్చుకున్నాడు.
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్స్.
0: కన్నులు ఉన్నాయి కదా, అని అన్నింటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూసినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యూ మే లుక్ ఎట్ కన్సిడర్ ఇట్ డివైన్.
0: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యూ మే హియర్, లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ ఫ్రమ్ ది డివైన్.
0: దైవ విషయంగా చెప్పు.
1: speak about godly things,
0: అది నీ దైవత్వంగా మారుతుంది.
1: That becomes essentially divine.
0: See what is good. అది నీకు ముఖ్యం కావాల్సింది.
1: That is important.
0: Hear what is good. Talk what is good. ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With these three you can achieve anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇంత కాలం నుంచి కూడాను నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఇస్ హైలీ బ్లిస్ఫుల్.
0: 75 వస్తూ ఉంటుంది.
1: 75th birthday is approaching.
0: 75 years కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హాస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్డ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి, తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యూ నో దిస్.
0: నాకెవ్వరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
0: నేనెవరికి ద్వేషిని కాదు.
1: నో వన్ హేట్స్ భగవాన్.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: సో నో ఫియర్ హియర్.
0: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
0: కనుక నాకే భయము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా నాయకు స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకెవరు ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటారు.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్ బూమ్స్ ఆఫ్ ద చైల్డ్.
0: ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయకు బిడ్డ.
1: The innocent child.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: And the child smiles, you also smile.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందంగా.
1: When భగవాన్ smiles blissfully, you also smile.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటూ.
0: అన్ని మంచి మంచి మంచి.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టిల్ నౌ.
0: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్, ది అదర్ వన్ విల్ బి గుడ్.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావము రావాలి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
0: ఎట్టి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
1: యు మే బి బ్లేమ్డ్ అక్యూజ్డ్,
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతునిపై విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: ప్రేమస్వరూపుడే.
1: ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము తాపము ఈసూయ అసూయ డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ జెలసీ పామ్ షోల్డర్ as is the foot
0: at the head
1: so is the head
0: yet the head
1: as is the head
0: at the god
1: so is god
0: kabatti foot head god moodu kunna oka sambandhamaina
1: so foot head god have got inter relationship
0: kabatti mana motta motta manchi food ni teeskovali
1: so we have to part a good food at the
0: manchi
1: beginning
0: manchi food ante viluvainatundi food kaadu
1: good food not costly
0: food.
1: It should be sattvic food
0: adhe mana nijamainatundi oka jeevyamaina aaharamu.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తెచ్చినప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి మనం.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాయి.
1: And you start speaking sacred words.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను, కానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ, హీ ఇస్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
0: వాళ్ళను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
0: ఏ తిట్టి తిడతాను?
1: వాట్?
0: దున్నపోతా.
1: He calls you dunnapota, he buffalo.
0: Ante.
1: That's all.
0: Adhe na tittu.
1: That's only worst of accusation.
0: Dunnapota ante he buffalo.
1: He buffalo.
0: Neevu buffalo ne.
1: You are only buffalo.
0: Endukante neevu manchi palin cheyagaru ledu kabatti neevu buffalo ne.
1: You have not done anything good. You fellow is a buffalo now.
0: Nijanga neevu manchi pani cheyi.
1: Do good things.
0: You good fellow aitavu.
1: Then you become a good fellow.
0: Kanuka na tittu anta ittantivi.
1: That's how Swami banks you.
0: Dunnapota.
1: దున్నపోత హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతుకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా కానీ కేర్ చేయలేదు.
1: ఈ బఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ యొక్క ఆవో దూడైనా పరిగెత్తాయి కానీ వర్షం వస్తే దున్నపోతు పరిగెత్తదు.
1: ద కవర్డ్ కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్ బట్ నాట్ ది బఫెలో.
0: కుంటూ కూర్చుంటుంటది.
1: ఈ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఏమి, ఎన్ని నిందలు ఎన్ని నిష్ఠూరములు ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్ ప్రైజ్.
0: మానవుని అంటే పరివర్తన రావాలి.
1: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
0: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
1: ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్ హ్యూమన్.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం ద్రష్టు పట్టించుకుంటున్నాం.
1: దట్ హ్యూమన్ వాల్యూ ఇస్ లాస్ట్ టుడే.
0: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ యూజ్ హార్ష్ వర్డ్.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: అండ్ ద వన్ హూ హేట్స్ హిమ్ స్టిల్ భగవాన్ లవ్స్ హిమ్.
0: ఒక స్వరూపము.
1: Love is his form.
0: అది నిజమైనటువంటి శక్తి.
1: దట్ ఇస్ ద ట్రూ పవర్.
0: అది నిజమైన పవర్.
1: దట్ ఇస్ ద ట్రూ పవర్.
0: అది నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
1: దట్ ఇస్ ద డివైన్ ఫామ్.
0: ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో
1: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్
0: ఎవ్రీబడీ. అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్, షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హ్యావ్ టు
0: యాక్సెప్ట్. మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూపోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోళం.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
0: దీని ఏమాత్రము సందేహం లేదు.
1: Never doubt this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love.
0: ఈనాడు అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకుని,
1: dispel this
0: ignorance of darkness. ప్రకాశాన్ని వెలిగించుకుని,
1: and let us light the effulgence of wisdom. దైవత్వంలో
0: ఏకం కావాలి.
1: And see that love also merges in that effulgence of wisdom. అది
0: ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశము.
1: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
1: When you don't have love, you don't
0: like
1: even
0: gold.
1: So you don't expect anything.
0: కాబట్టి ఆశించేది ప్రేమనే.
1: That which expects is love.
0: డైమండ్ ప్రేమనే.
1: God is love.
0: ఆ డైమండ్ కళాతురికి డై మైండ్ అవుతుంది.
1: And what happens to diamond? It becomes die mind ultimately.
0: మనం నాశనం అవుతుంది.
1: And annihilation, withdrawal of the mind.
0: అన్నిటికీ ప్రేమనే ప్రధానము.
1: Love is main thing for
0: everything. ప్రేమ చేతని ఎన్ని రోగములో నివారణ చేసుకోవచ్చును.
1: In fact, love cures many ailments.
0: ప్రేమ చేతని ఎన్ని రోగములో తెప్పించుకోవచ్చును.
1: And you can also suffer if you don't have love.
0: అంతా ప్రేమనే మూల కారణము.
1: Everything, love is the main.
0: కానీ దైవ ప్రేమ అనేటువంటిది నివారణ గావించే ప్రేమ.
1: The divine love cures you.
0: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
1: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: అందరినీ ఆశించండి.
1: లవ్ ఆల్.
0: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమ తత్వాన్ని మీరు బోధించుకోవాలి.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
1: Love not merely the body. Love meant here in your heart.
0: దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది.
1: And with that the body also comes closer to you.
0: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
1: So you have to love the divine principle in your heart.
0: అంతా ఒక మ్యాటర్.
1: It's all matter.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
1: The mind, the inner senses, the intellect.
0: అన్నిటికీ నీవే హెడ్.
1: You are the master of all this.
0: మాస్టర్ కాబట్టి మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
1: Master the mind, be a master mind.
0: అది మీరు సాధించాలి ఈనాడు.
1: That you should accomplish.
0: Master the mind.
1: Master the mind.
0: మీరు మైండ్ కు బానిసలు కాకూడదు.
1: You should not be a slave to your mind.
0: మాస్టర్ కావాలి మైండ్ కు.
1: You should be a master of your mind.
0: ఈ విధమైన దివ్యత్వాన్ని,
1: this divinity,
0: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
1: inquire this every day.
0: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
1: And with this feeling, transform your life.
0: ఏ నామం చెప్పినప్పటికీ,
1: you may speak any name.
0: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
1: any form you may mention.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఒక్కడే ఒక్కడే. ప్రేమ ముదిత మనసే కహ.

സദാജീവം ശിവയേവ സദാജീവം.

0: ఆత్మజ్ఞు నచేతర స ఆత్మజ్ఞు నచేతర. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: He knows the self who does not distinguish between the individual and Shiva.
0: Vaijnanulu ee naadu srushtini gurinchi aneka vidhamulaga vivaristhunnaru. Aadhyatmika shastram palu palu vidhamulaga kudanu ee srushtini gurinchi prabodhisthu unnadi.
1: Spirituality explains in varied ways.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ అన్ ఆటమ్.
0: ఈ అణువు లేక విశ్వం లేదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము, అన్నింటి అందుకును అణువుల యొక్క చేరికే.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ అండ్ దేర్ ఇస్ వుడ్ దేర్ ఇన్ ఎ ట్రీ అండ్ ద ఎర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఫ్లెష్.
0: అణువునే లేక ఏ పదార్థం కూడాను గోచరం కాదు.
1: Without an atom, anything cannot be seen.
0: త్రాగే నీరు, తినే తిండి, చూచే చూపు, నడిచే నడక, అన్నీ కూడాను అణువుల యొక్క చేరికే.
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: కనుక ఈ పరమాణువుల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారం చేసినప్పుడు ఈ పరమాణువు యొక్క స్వరూపమే ఈ ప్రపంచము.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ ది వెరీ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్ అన్నది వేదం. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ దట్ హీ ఈజ్ ఇమనెంట్, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: అణువు అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎన్ ఆటమ్?
0: అణువు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యూ థింక్ దట్ ఆటమ్ ఇస్ దట్ విచ్ ఇస్ సీన్.
0: అణువు అనగా రాశీభూతమైనటువంటి యొక్క శశిఖరము. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ద ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ద నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: ద ఏన్షియంట్ రిషిస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల అనయమ్మున నడవాయకుందువట, అణువు రేణు త్రిడకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదుట. నిను గనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ ఆటమ్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్. స్ప్రెడ్ ఇన్ అమంగ్ ది 84 లక్ష స్పీషీస్. Can we ever know you?
0: ఈ అణు తత్వాన్ని గుర్తించుటకై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కానీ బాలుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ Prahlada could know that the divine is in an atom and taught it.
0: Indukaladanduledani sandehamuvaladu chakri sarvopagatundu endendu vetaki chuchina andande kaladu.
1: You cannot say that God is here, that he is not there. Wherever you search, you will certainly find him there.
0: Kanuka yantrasakti kante mantrasakti chala uttamainatundi, chala viluvainatundi, shaktivantamainatundi anetundi satyanni ee naadi yuvakulu gurtinchali.
1: The modern youth should know that the mantra is more mightier, is stronger than machinery.
0: Pranava hrutkalamlo bara ఉద్భేదముల్లో శక్తి శివ అనే తత్వము ఇవ్వండి ఉంటున్నవి.
1: దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి ఇన్ ప్రణవ.
0: ఈ శక్తికి, ఈ శివత్వమునకు రసాయన శాస్త్రజ్ఞులు దీనిని ఎలక్ట్రానిక్ ప్రోటానిక్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ, ద కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: ప్రోటాన్స్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: కానీ ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: However, electrons revolve at a high speed round the protons.
0: దీనిని వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: This is explained by Veda in different ways.
0: శివ ఊర్ధ్వము మయం శక్తి, శక్తి ఊర్ధ్వమయం శివ అని, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి. ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఇస్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: దెన్ ఇట్ ఈస్ సెడ్ ఫర్ ఎన్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఇస్ ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వి థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: ద లైట్ కమ్స్ అవుట్ ఆఫ్ డార్క్నెస్.
0: అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపము అని. కనుక ఈ అశాంతి అనేటువంటి చీకటి నుండి ప్రశాంతి అనేటువంటి వెలుగు ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore, out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter, prashanti.
0: దీనిని తహ మహ అన్నారు, అనగా తమహ అని.
1: దిస్ ఇస్ కాల్డ్ తమహ.
0: తహ అంటే అమృతము అని ఒక అర్థము, రెండవది గర్భము అని రెండవ అర్థం.
1: వన్ మీనింగ్ ఈస్ దిట్స్ అమృత అండ్ నెక్స్ట్ ద అదర్ వన్ ఈస్ ద వూంబ్.
0: ఈ గర్భమునే మనము స్పేస్ అని పిలుస్తూ వచ్చారు విజ్ఞానులు.
1: ద సైంటిస్ట్ కాల్ దిస్ వూంబ్ యాజ్ ద స్పేస్.
0: ఇంకా రెండవది మహా అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుండాలి.
1: ద సెకండ్ వర్డ్ మహా కన్వేస్ టూ మీనింగ్స్, వన్ ఇస్ పాయిజన్, ద అదర్ ఇస్ టైమ్.
0: కనుకనే తమహ అనేటువంటిది స్పేస్ అండ్ టైమ్ అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: సో తమహ కన్వేస్ ది టైమ్ అండ్ స్పేస్ విచ్ వీ ఫైండ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: హౌ డు యూ ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ అపియరింగ్ ఆన్ ఎర్త్?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: ఫస్ట్ స్పేస్ గర్భ.
0: ఇందులో ఏడవ దినము బుద్ధుదముగా రూపొందుతుంది.
1: It shapes into Buddha or a bubble on the seventh day.
0: పదహైదో దినము పిండముగా రూపొందుతుంది.
1: on the 15th day, it will be an embryo.
0: 30వ దినము కఠినంగా మారిపోతుంది.
1: On the 30th day, it becomes strong.
0: 60వ దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: On 60th day, emerges the head.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: The life enters on the 210th day.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: Full form is formed on 240th day.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: And is delivered on 270th day.
0: ఇది మానవ జన్మమునకు కాలము స్పేసు ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: Veda speaks of time and space which are very important.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Man is not making an attempt to know the secret of life.
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాలు ఎందు మానవుడు తన కాలమును కాయమును కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: Man is spending all his time in fleeting physical worldly matters and has forgotten the essential.
0: కనుక వేద ప్రమాణమునకు విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ee naati vidyanalu gurtinchinatvanti vishayam chaala takkuva.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamunaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku undadaneetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకును ఆనాడే జీవత్వము శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో స్మాల్ థింగ్.
0: అంతా కూడా అంతర్భాగమునందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడా మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ది సీన్ అవుట్ సైడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రెజెంట్ విదిన్.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది హెడ్స్ హియర్ ఆర్ ప్రెజెంట్ విత్ హిమ్ నాట్ అవుట్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: యు ఎస్పైర్ యు వాంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: కానీ అది తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: బట్ యు ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ప్రెజెంట్ విత్ ఇన్ యు బట్ యు వాంట్ ఇట్ అవుట్ సైడ్.
0: ఏ విధంగా ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల నుండే వెలుపల వచ్చి వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: In spite of the merger of the rivers, the sea does not increase. Why?
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి.
1: The thousands of rivers that have merged into the ocean have arisen out of the
0: ocean. మేఘరూపంలో బయటపోయి కొంతకాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: In fact, they have come out of ocean, settled in the form of a cloud.
0: సముద్రం నుండి వెలుపల పోయినటువంటి ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీల్లేదు.
1: Therefore, that which doesn't come out of the ocean cannot
0: come back. ఈనాడు సముద్రంలో చేరేటువంటి అన్ని కూడాను ఏనాడో ఒకనాడు సముద్రం నుంచి వెలుపల పోయినటువంటివే.
1: So all that merges in an ocean once came out of it.
0: కనుకనే మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయట పోయినటువంటివి అవి.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్ ఇన్ ఫ్యాక్ట్ హావ్ కమ్
0: అవుట్ విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కాని ఇవన్నీ కూడాను మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
1: సో మెటీరియల్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
0: అదే విధముగానే దైవం నుండి అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
0: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు ఎగును.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్, హీస్ ప్రెసెంట్ ఇన్ మైటీ ఎంటైర్ కాస్మోస్ అండ్ హీస్ ప్రెసెంట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్. ఆటమ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ అన్ ఆటమ్.
0: సముద్రం నుండి బయటపోయినటువంటి జలము సముద్రం యొక్క రూపము సముద్రం యొక్క రుచి మారిపోతుంది.
1: ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ టేస్ట్.
0: కానీ వెలుపల పోయిన తర్వాత అది పవిత్రమై మధురమైన రుచి లోపల తిరిగి ఇంకొక రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశిస్తుంది.
1: హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్ ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్ అండ్ డిఫరెంట్ టేస్ట్ and ultimately merges in an ocean.
0: ఇక్కడ ఎన్ని అవస్థలను పడినది, ఎంత సంస్కారం పొందినది.
1: What sort of refinement it has been through.
0: ఆవిరిగా మారి
1: becomes vapor.
0: మేఘములుగా రూపొంది.
1: Settles as a cloud.
0: వర్షముగా కురిచి
1: comes down.
0: వంకలుగా ప్రవహించి
1: flows as a
0: నదులుగా దీనిలో ప్రవేశిస్తుంది.
1: Shapes into a river and merges into an ocean.
0: ఈ ఆవిరిగా మారటమే సత్యము.
1: Transforming into vapor is satya.
0: మేఘములుగా రూపొందటమే ధర్మము.
1: Settlement as a cloud is dharma.
0: రెయిన్ డ్రాప్స్ అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు.
1: ద షవర్ ఆఫ్ రెయిన్ ఇస్ డ్రాప్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
1: ద డ్రాప్స్ ఆఫ్ లవ్ బికమ్ దిస్ ఫ్లో.
0: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: ద ఫ్లో ఆఫ్ బ్లిస్ మర్జెస్ ఇన్ ది ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఏనాటికైనా కూడా తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
1: వన్ డే అదా ఇట్ మస్ట్ రీచ్ ద గోల్.
0: ఎచ్చట పుట్టే నచ్చటికి నేకుట నైజము ప్రాణికోటికి.
1: It's quite natural for the living beings to go back to the place of origin.
0: Kanuka manavuduga putti jeevuduga jeevinchi tirigi madhavuniga roopondi tirigi divyatvamlo leenamaipothundi.
1: Therefore man stops his life and lives like an individual and merges in the divinity.
0: Daivam rooparahitudu kada.
1: God is formless.
0: Kanuka itaniki ee reethi manu nirnayinchavachu.
1: How can you decide then?
0: Anni konni rakamulainatunti okka shastramulu దీన్ని తర్కిస్తూ వచ్చింది.
1: సర్టన్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఆర్గ్యూ ఆన్ దిస్ లైన్.
0: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఫార్మ్లెస్.
0: చిన్న పరమాణువు కూడా ఒక రూపాన్ని ధరించింది.
1: ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ హాస్ ఎ ఫార్మ్.
0: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు, కానీ ప్రతి చిన్న అణువు కూడా రూపం ఉంది.
1: ఎ ఫూల్ థింగ్స్ ఇట్ హాస్ నో ఫార్మ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్.
0: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: హౌ కెన్ యూ డినై ఇట్స్ ఫార్మ్.
0: అందుకోసమే ప్రాచీనపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఏన్షియంట్ సెయింట్స్ వర్షిప్ వేరియస్ ఫార్మ్స్.
0: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
1: దట్ ఆల్ డ్రాప్స్ హావ్ గివెన్ దిస్ ఫార్మ్.
0: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
1: దిస్ ఫార్మ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: కనుక ఈ అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
1: బై వర్షిపింగ్ ఎన్ ఆటమ్ వన్ కెన్ నో ద స్పిరిట్.
0: ఆనాటి వారి విశ్వాసం.
1: దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ దెన్.
0: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
0: తమహ అనగా చీకటి.
1: తమహ మీన్స్ డార్క్నెస్.
0: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలే కాక చీకటి రాత్రి వలే కాక ఇది శివరాత్రిగా రూపొందింది.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్స్ సీక్రెట్.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ మీన్స్ డార్క్నెస్.
0: కానీ ఈనాటి రాత్రి కూడా చీకటే.
1: Even today is bound to be dark.
0: కాని మంగళకరమైనటువంటి ఒక రాత్రి.
1: But it is very auspicious.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అనేక పరమాణువుల యొక్క ఏకత్వము ఈనాడు మనకు ప్రకటితమవుతుంది.
1: Today we find the combination of atoms.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రస్య అగ్నిశ్చ. ఇది వేదం యొక్క ప్రమాణం. చంద్రమా మనసో జాతః. చంద్రుడనగా మనసు యొక్క స్వరూపమే.
1: మైండ్ is the moon.
0: ఈ మనస్సుకు 16 కడలు ఉంటున్నాయి.
1: This mind has 16 digits.
0: చంద్రుడు కూడాను 16 కళలు ఉంటున్నాయి.
1: So also moon.
0: ఈ చతుర్దశ దినము 15 కళములు లయమైపోయి ఉంటాయి.
1: On this day 15 digits are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటుంది.
1: Only one trace is left.
0: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుంది ఇది.
1: It means it's so close to the divine. This night is close to divinity.

0: that day when all devotees gather together and praise the Lord.
1: Sattvattulandaru bhagavantudayanchu chevulakinkuga smarana cheyudinamu.
0: That day when all devotees gather and sing the glory of the Lord.
1: Vidalagatalanni pitito neravechi annadammula maatkinunnadinamu.
0: That day when we alleviate the suffering of the poor people and mingle with them as brothers.
1: Daiva chintana cheyu dasa brundambulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when we serve delicious food to the servants of God.
1: Mahaniyulavaraina manakadake tenchi chelimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when noble souls come to us and speak of spiritual matters.
1: Dinamu kaka aa diname dinam.
0: That's only the day.
1: Migilinavannu taddinaru.
0: The rest is an obituary.
1: Tat dinamulu taddinamulu.
0: That is an obituary.
1: Shraddhamulu kaadu.
0: Is not the other way around.
1: Ee naadu ee pavitramainatvanti oka tattavulo 15 gunamulu layamai untunnayi.
0: Today 15 digits are merged.
1: Plato kudanu cheppetunti vaadu.
0: Plato also said
1: truth, goodness and beauty.
0: He referred to truth, goodness and beauty.
1: Dinne upanishattulu satyam shivam sundaram.
0: Upanishads call it Satyam Sivam Sundaram.
1: Kanukane ee yokka Sivam aneetvanti oka vidhamaina mangalakaramaitvanti yokka tattvam.
0: Sivam means that which is auspicious.
1: Oka vaipana sundaramu oka vaipana satyamu renditti yokka ekatvamtho koodinatvanti.
0: It is the combination of truth and
1: ilanti dinamunu manamu pavitra dinamuga bhavistu vacharu prachinu.
0: The ancients considered this day very sacred and auspicious.
1: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: They have recognized this blissful state and shared with everybody.
1: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడాను మన లోపల నుండి వెలువడుతున్నవి.
0: All that is blissful has emanated out of us within.
1: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: But we are not making an attempt to know this truth.
1: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నించాలి?
0: Why?
1: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
0: We consider this physical life as truth.
1: ఇది ఎంతకాలం సత్యం?
0: How long does it last?
1: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
0: It's something like a passing cloud.
1: కనుక ఈ బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇవన్నీ కూడా నువ్వు గతించిపోయేటువంటివి.
0: Therefore the childhood, the youth and the recluse.
1: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
0: One is present in the other.
1: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపములు మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
0: జస్ట్ యాజ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ ద రివర్ హాస్ టేకెన్ ఫామ్ అండ్ మర్జెస్ ఇన్ ది ఓషన్ బ్యాక్, సో ఆల్సో ది ఇండివిజువల్.
1: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను, పుట్టిన తక్షణమే చేంజ్.
0: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ఎ చైల్డ్.
1: 10 సంవత్సరంలోపు బాయ్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 సంవత్సరంలోపు మ్యాన్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
1: 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్.
0: 75 గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు ఒకదాని కింద వీడియో ఉంటున్నాయి.
0: సో చైల్డ్ బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
1: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
0: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ మనం దానిని గుర్తించుకోలేక బాల్యం బాల్యంగా యవ్వనం యవ్వనంగా వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
0: బట్ వీ కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్, ద చైల్డ్హుడ్ అండ్ ద యూత్.
1: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: గర్వము, ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యుల్ బి హైలీ ఎగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో,
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడనని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దే లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిట్లు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్?
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుక నే కల్పితములను మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి యొక్క ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ద లైఫ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ వీఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కానీ, చేసిన ఉద్యోగములు కానీ, సంపాదించిన ధనము కానీ, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ద లర్నింగ్ అండ్ ద జాబ్ అండ్ ద మనీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమైనటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపం లేనా అని ప్రశ్నించవచ్చు.
1: You may question this untruth, the lies, the unrighteousness, injustice or the divine.
0: పరమ సత్యము,
1: ఇట్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడాను భగవత్ స్వరూపములే.
1: దిస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: When?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపమని విశ్వసించినటువంటి వానికి అవి భగవత్ స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ యువన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లెస్ ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి ఇన్ ఎ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేది కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad in the world.
0: భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: అర్జున, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధములకు నేనే కారణము.
1: And the cause for the war.
0: మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేడు అంతా కూడా నువ్వు నేనే కారణం.
1: So the death and the killer are myself.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: You are only an instrument.
0: అన్ని జరిపేది నేనే.
1: I am the director.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: I am in all.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: I act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: He is the director and actor.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేంతోను కూడా అతనికి బాధ ఉంటుంది.
1: When he knows the relationship between the two is not affected by pain.
0: నేను ఆయనే పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెని
0: టైమ్స్. ఆగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: ఆగయ్య హస్ టేకెన్ ద రోల్ ఆఫ్
0: త్యాగయ్య. అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించాడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హీ విల్ నాట్ ఫీల్ దట్.
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి త్యాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయములు రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line,
0: nijamuga nyayanni kanipinchinappudu sarvam kudunu nyayame ani visheshinchinappudu edi anyayame manu kanipinchadu.
1: In fact, you find justice everywhere, you don't notice injustice.
0: Chagayyalo nagaye nene untundi act chestunnanu anukune vaadu nagayyalo lede ani tanu ye matram vicharinchadu.
1: When nagaye takes the role of chagaya, he will not deny his existence. Nagaye
0: ade vidhamgane
1: so also
0: nenu chesetundi sarva karmalu kudunu దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వాడికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్స్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో ట్రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేసినంత వరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: Until you give up illusion, you cannot see Brahman.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: So in order to see Brahma, you should give up
0: భ్రమ వదలాలి.
1: What sort of
0: దేహ భ్రాంతి వదలాలి.
1: Body attachment.
0: అనగా దేహమే నీకు ఉండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఈ యొక్క పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ దివ్యత్వం అనేటువంటిది అందరి యందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ థీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం అనిపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead our life. Many scientists deny God.
0: కానీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయని అంటారు.
1: బట్ దిస్ సే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎగ్జిస్ట్.
0: ఈ న్యూట్రాన్ అనేది కూడా ఉంటుంది అంటారు.
1: దట్ ఇస్ ఆల్సో న్యూట్రాన్.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ నేమ్స్ బట్ మెటీరియల్ ఇస్ సేమ్.
0: ఈ కప్పులో జలం ఉంటుంది.
1: దట్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: దీనిని నేను జలం అంటున్నాను.
1: భగవాన్ కాల్స్ ఇట్ వాటర్.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్.
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సాంస్క్రిట్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనప్పటి దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ యట్ దే కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్.
0: ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: ఎట్ వన్ టైమ్ వన్ కేమ్ టు బుద్ధ అండ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలం వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: వై డు యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఆర్గ్యూయింగ్.
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: యూ డోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సే గాడ్.
0: అలాంటి పరిస్థితులు నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలం వ్యర్థం చేయకండి.
1: దెన్ వై షుడ్ ఐ టీచ్ యూ? డోంట్ వేస్ట్ మై టైమ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ట్రూత్ రైచియస్నెస్ అండ్ నాన్ వైలెన్స్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: అది నీవు దాన్ని ఆధారం చేసుకో.
1: టేక్ ఇట్ యాజ్ ద బేసిస్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: ఫాలో ద ట్రూత్.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి రెడీ.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: యు మే సే హౌ ఇస్ గాడ్.
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: గాడ్ హాస్ నో ఫామ్, హౌ డు వి గో బై దట్?
0: ఇది కేవలం మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: Flower has a form.
0: కానీ దీని గురించి చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలం వ్యర్థం చేయకండి.
1: Then why should I teach you? Don't waste my time.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది సత్యము ధర్మము అహింస.
1: The basis for the entire world is truth, righteousness.

0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: పుష్పములకు రూపం ఉంది.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫ్లవర్.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: But the smell has no form.
0: కానీ వాసనకు రూపం లేదని నీవు నమ్మకుండా వదులుతావా?
1: But would you deny because the smell has no form?
0: వాసనకు రూపం ఉంది. ఏమిటి ఆ రూపము?
1: What is that?
0: వాసనను అందించేటువంటి పువ్వు రూపమే వాసన.
1: The form of the fragrance is that of a flower.
0: ప్రేమ.
1: Love.
0: ప్రేమకు రూపం ఏమిటి?
1: What is the form of love?
0: నీవు నమ్మలేకపోతున్నావు.
1: You don't believe that.
0: కానీ అది ఎవరి దోషము?
1: Whose mistake is that?
0: ప్రేమకు కూడా రూపం ఉంది.
1: Love has a form.
0: ఎట్లా ఉంది?
1: How?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యం అవుతుంది.
1: ది లవ్ విల్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దేర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: తనకు రూపం లేకుండా ఉందని చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామములు చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యు టెల్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఐ
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 ఫీట్ హైట్,
0: 40 అడుగులు లావు,
1: 40
0: ఇంచెస్ లావు,
1: 40 ఇంచెస్ విడ్త్,
0: 70 కిలోస్ వెయిట్,
1: 10 కిలోస్ ఆఫ్ వెయిట్.
0: కాబట్టి వెయిట్, హైట్, ఫ్యాట్ మూడు చెప్పినంత మాత్రం అతను గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యు ఐడెంటిఫై బై నోయింగ్ ది హైట్ అండ్ విడ్త్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ లేవా?
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్ బ్యారెన్స్, సాక్రిఫైస్ అండ్
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వెయిట్, ఫ్యాట్ చూసినంత మాత్రమే కాదు.
1: Height, weight and fat are of no
0: use. రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: ఓన్లీ ఫూలిష్ పీపుల్ గో బై ద ఫార్మ్.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందుంటున్నాయి.
1: ద ఫార్మ్లెస్ వర్చ్యూస్ ఆర్ దేర్ బిహైండ్.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉండినప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: When you have full faith in the virtue, you can take any form.
0: ఇది ఏ జనక మహారాజు ఆస్థానం నందు.
1: This in the court of జనక.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే.
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: ద బాడీ హ్యాస్ 8 బెండ్స్.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: స్కాలర్స్ సో హిమ్.
0: పక్కున నవ్వారు.
1: దే లాఫ్డ్.
0: కానీ అష్టావక్రుడు మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర ఇస్ నాట్ ఆర్డినరీ.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: హీ లాఫ్డ్ మోర్.
0: ఆ పండితులకందరికీ ఆశ్చర్యం వేసింది.
1: ది స్కాలర్స్ వర్ సర్ప్రైజ్.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము, దీనికి కారణం ఉంటుండాలి, నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: యు హావ్ వన్ రీజన్ టు లాఫ్ ఎట్ యు, దెన్ వై డు యు లాఫ్?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: హీ గేవ్ ఎ రిప్లై.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు, కనుక ఈ మూర్ఖులు చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్, దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: You are not scholars.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్.
0: పండిత సమదర్శన. సమత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ఈక్వల్.
0: ఈ సమత్వం లేనటువంటి యొక్క పండితులు, చర్మకారులు, చర్మం యొక్క మనిషి చెందిన వాళ్ళు తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
0: కాబట్టి మీరు పండితులు కాదని, ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్నారు.
1: ఐ లవ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వంటి వారు.
1: టుడే హూ గో బై ద ఫార్మ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుని దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుండే.
1: దేర్ ఇస్ అ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు,
1: ఏ స్కాలర్,
0: ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు.
1: వాస్ పాసింగ్ బై.
0: అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హీ వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక వృద్ధివాడు ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటని విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్ దేర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ వృద్ధివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హీ సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
1: ద స్కాలర్
0: నాయన, కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: యు నో ద క్రేన్స్ విల్ బి ఇన్
0: దానిలో ఉన్నటువంటి యూనిటీ, ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
1: ది యూనిటీ అమంగ్ దెమ్ ఇస్ వెరీ.
0: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక తూరి ఎగిరిపోయినాయి, ఆ శబ్దమే వినిపించింది అని.
1: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ ఆర్ పాసింగ్ బై, దట్స్ ద సౌండ్.
0: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
1: దెన్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ హౌ డస్ ఇట్ లుక్.
0: తెల్లగా ఉంటుందండి.
1: ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్.
0: తెలుపు అంటే ఎట్టుంటుందండి.
1: వాట్ ఈస్ వైట్ కలర్?
0: పాల వలె ఉంటుందండి అన్నారు.
1: ఇట్ లుక్స్ లైక్ మిల్క్.
0: పాలంటే ఎట్లా ఉంటుందండి అన్నారు.
1: హౌ డస్

0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికి పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: ఏమీ
0: తెలియనటువంటి వాడికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of explaining the person who doesn't know anything?
0: వివాహం కాని కన్యను నీ కాబోయే భర్త ఎంత ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: You cannot ask an unmarried girl how her would-be husband look.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యమైనటువంటి వాడికి దైవం అంటే ఎట్లుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫాదర్?
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నో వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హు హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కన దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్, మన యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: That is the divinity in an atom.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have a relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధములైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్ గాలికి ఏ రూపం
0: ఉంటుంది?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే, ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది, బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్, ఇట్ టేక్స్ ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్. ఈ గాలికి
0: ప్రత్యేకించినటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హస్ నో సెపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవములకు ఏ రూపం మంచిది అంటే రామ, కృష్ణ, గోవింద, నారాయణ, మత్స్య ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
1: ఇస్ ఏ రామ దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము, ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది వీరి నమ్మకము, అది ఆ రూపమే.
1: ఇఫ్ సే కృష్ణ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: భక్తుల యొక్క విశ్వాసాన్ని పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి.
1: బేసింగ్ ఆన్ ది ఫెయిత్ ఆఫ్ ద డివోటీ గాడ్ టేక్స్ దట్ ఫార్మ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపంతో ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫార్మ్ అటామిక్ లెవెల్ ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
0: మన దేహమంతా కూడాను అలాంటి అణువుల యొక్క ప్రమాణమే, ఏకమే.
1: ద బాడీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనం సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ఏ ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవ్రీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సర్వ్. సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్.
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్, ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్స్.

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: Alaukikamainatti aadhyatmika vishayamlo ee kanniru tappistunnadu.
0: In spiritual matters there is no tear at all.
1: Laukikamainatti prapanchika bhagal lopala neeku kanniru teppistunnadu.
0: In the worldly suffering you cry and shed tears.
1: Pichulu battinchu pichivu gottunu sachidanandudo Sai Rama. Swami, Swami, Swami anekunte pichini pattistadu. Lokamu lokamu ane pichini tappistadu.
0: He will make you mad after Swami and cure the madness of the world.
1: Kanukane pichini vogottu pichi pattinchunu rendu chestadu tane.
0: He will cure the madness and make you mad.
1: Jogi bogi gajeyu bogi jogi gajeyu bhagavata gino balarama.
0: A millionaire becomes a pauper, pauper becomes a millionaire.
1: Jogi bogiga maripotadu bogi jogiga maripotadu.
0: A man of affluence becomes a beggar.
1: Bogi jogiga marinappudu daiva chintana prarambhamavutundi. Kanukane ee naadu jagattuniki pattinatundi vyadhulu enni.
0: What are the diseases afflicting you?
1: Yedu vidhamulainatundi rogalu pattinayi.
0: Seven types of diseases.
1: Satta vidhamulainatundi yokka rogamulu patti ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: These are the seven diseases with which we suffer.
1: ఏమిటి ఈ రోగములు?
0: What are they?
1: మొదటిది,
0: first,
1: నీతి లేని వాణిజ్యము.
0: The commerce without morality.
1: నీతి లేని వాణిజ్యము.
0: Commerce without
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: This is a big disease.
1: నిజాయితీ లేని రాజకీయము.
0: Politics without principles.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య.
0: Education without character.
1: త్యాగము లేని ఆదరణ.
0: అండ్ ఇట్స్ సపోర్ట్ విదౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట.
0: అండ్ ద క్రాప్.
1: గుణము లేని మానవత్వము.
0: అండ్ హ్యూమన్ లైఫ్ విదౌట్ క్యారెక్టర్.
1: విశ్వాసము లేని భక్తి. ఇవే ఏడు రోగాలు.
0: అండ్ ద డివోషన్ విదౌట్ ఫెయిత్. దీస్ ఆర్ ద డిసీజెస్.
1: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ డివోషన్ విదౌట్
1: గుణము లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ మ్యాన్ విదౌట్
1: కృషి దర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద క్రాప్ విదౌట్
1: శీలము లేని విద్య ఉండి చేసి ప్రయోజనం ఏమిటి?
0: వై ఎడ్యుకేషన్ విదౌట్ క్యారెక్టర్.
1: కనుక మొట్టమొదట మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
0: సో వీ నీడ్ త్రీ.
1: నీతి కలిగినటువంటి కృషి అనగా నీతి కలిగినటువంటి యొక్క వాణిజ్యం.
0: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ నిజాయితీతో కూడినటువంటి రాజకీయం.
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్.
1: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో విలీనమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్ ద రెస్ట్ విల్ జాయిన్.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: ది సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్.
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గానీ దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: There is restlessness, there is fear and misery.
1: Kanuka manamu ee enintini chakka chesukovadaniki prathi manavudu kudunu kankanam kattukovali.
0: Everyone should be free from these seven diseases.
1: Deeni ee reethiga manam chakka chesukotam.
0: How to cure?
1: Okka prema margamlo maatrame deeni chakka chesukovachu.
0: It's possible to cure through the path of love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: When once there's love, there's no hatred.
1: అవినీతిలో మనం ప్రవేశించము.
0: There's no morality.
1: అసత్యములో ప్రవేశించము.
0: You'll never speak lies.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము.
0: You'll never have bad character.
1: అన్ని సక్రమమైన మార్గంలో మనం నడుస్తాం.
0: Everything will be proper.
1: కనుకనే ప్రేమని దైవంగా వెతుక్కోండి.
0: So true love is God.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
0: Buddha said non violence is supreme.
1: సత్య సాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: Love is God's property.
1: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
0: It's not human property.
1: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసినది కాదు.
0: It's not gifted, it's not manufactured.
1: ప్రేమ నుండి ఆవిర్భవించేటువంటిది.
0: లవ్ కమ్స్ ఫ్రమ్
1: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: లవ్ ఇస్ గాడ్, దట్ అలోన్.
1: అమ్మా నాన్నల ప్రేమ ప్రేమ కాదు. అది
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదు. అది
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది కూడా అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్ట పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
1: నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: డ్యూరింగ్ యువర్ లైఫ్.
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్.
1: ఇది ఆమ్నిప్రెజెంట్ లవ్.
0: లవ్ ఇస్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుకనే ఈ మూడు కాలములు ఎందుకును మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది ఏ నీ సరైనటువంటి యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియా.
1: దాని సరైన రీతిగా నీవు నీలో ఉండి దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యువర్
1: టంబ్లర్.
0: దిస్ ఇస్ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుంది.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుంది.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీ పై నీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుంది.
0: యూ జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
1: dan lopala veyi,
0: put it in
1: chakkaga tippu,
0: stir it up.
1: Adugunu unnatvanti chakkara anni bhagamlona praveshistundi.
0: Water at the bottom would get mixed with the rest of
1: it. Ippudu ee chakkara ekkada untundadi?
0: Where is sugar now?
1: Nee jalamlo sarvatra untundadi.
0: The sugar is present all over the water.
1: Iri tippagunu ekkada untundadi?
0: Before you stir,
1: adugu bhagamlo maatrame untundadi.
0: It is present at the bottom.
1: Adi reetiga nee hrudayame oka cup.
0: Your heart is a cup.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒకది సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోన స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుంది అది ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దేన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సేడ్
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సేడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ love, God's name, come here, O devotees.
1: Veda saramanu goduma pindilu.
0: The essence of Veda is wheat flour.
1: Veda vakyamanu cheerame bosi.
0: And the milk of Veda is
1: adaramaina pedda panduva teesi.
0: A big very container is taken.
1: Adimunulu dini baguga kalipiri ramanamamanu mitai idigo randi bhaktulara.
0: Ancient rishis have mixed it up well. O devotees, come and take this wheat.
1: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్
1: అపద్యమని అడి మలినము తీసి
0: దే రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్
1: ఆదిమునులు దిని భాగము బట్టి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
1: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
0: యు డోంట్ నీడ్ టు స్పెండ్ నో ఎక్స్పెన్స్.
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని
0: దిస్ ఇస్
1: పామరులై చెడిపోవకు రండి.
0: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
0: దెర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
1: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
0: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
1: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
0: యు బాయ్ bad things, bad qualities.
1: కనుకనే సుబుద్ధియను కండ చక్కెరది.
0: There is sugar of good mind.
1: అపత్తమని ఏది మలినము తీసి.
0: And dirt is life.
1: ఆదిమునులు దీని పాకము బట్టిది.
0: And ancient rishis made sweet out of it.
1: కనుకనే సర్వవేదములో సారము.
0: Essence of Veda.
1: సమస్త మార్గముల గమ్యము.
0: Goal of all paths.
1: సర్వ సాధనల యొక్క సారము ఇది ఆనందమైన రామనామం.
0: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: దైవ నామము చేత సర్వము కూడా మనకు సిద్ధి పొందుతుంది.
0: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కాన
0: సో
1: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
0: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
1: ప్రతి రాత్రి కూడా నువ్వు శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
0: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
1: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సచ్చింతనలు ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
0: గివింగ్ అప్ ఇగో ఈ శివం.
1: తెలుగు వారికి బాగా తెలుసును.
0: తెలుగు పీపుల్ నో
1: సి అని ఆ కొమ్మను కొట్టివేస్తారు.
0: సి
1: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సి అనేటువంటిది అయిపోతుంది.
0: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
1: అప్పుడు శివం అవుతుంది.
0: శివం.
1: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
0: That's not there. It becomes shavam, dead body.
1: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్?
1: అహంకారం అనే కొమ్మలు పెట్టుకోవటమే శవం, అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
0: దట్ విత్ ఈగో ఇస్ శవం, డెడ్ బాడీ. విదౌట్ ఇట్ ఇట్స్ శివం.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
0: So long there is ego, you can never be near this form.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: మీరందరూ ఎక్కడెక్కడ నుంచినో, ఎన్ని కష్టములకో, ఎన్ని బాధలకో ఓర్చుకుని, ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.
0: You have come here from different places bearing all inconveniences. What invitation is sent to you?
1: ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు?
0: Why are you here?
1: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమ తత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు.
0: You are here.
1: ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడిస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
0: స్వామి టాక్స్ టు ఎవ్రీబడి, హి మూవ్స్ అబౌట్.
1: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
0: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
1: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరు ఎవరు నా దగ్గరికే రారు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్, నన్ ఆఫ్ యు.
1: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
0: బికాస్ దేర్ ఇస్ నో ఈగో, ఇట్ కమ్స్ టు యు.
1: కనుకనే
0: సో
1: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
0: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
1: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
0: స్వామి వి షుడ్ బి విత్ యు ఆల్వేస్.
1: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వన్ ఆఫ్ థింగ్
0: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
1: పుష్పమువై నీవు పొరు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐల్ బి లైక్ ఎ బీ.
1: నీవు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
1: వృక్షంబువై నీవు వెలుగుందు చుండిన.
0: వెన్ యు గ్రో లైక్ ఎ ట్రీ,
1: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకుందు.
0: ఓ కృష్ణ, ఫియర్ ఎ ట్రీ, ఐ మే క్రీపర్.
1: నేను క్రీపర్ మాదిరి నిన్నే విచ్చుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
0: ఐ మే క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ.
1: వర సముద్రుడే నీవైనా,
0: if you are the ocean,
1: vahini yaguchu nenu neelona aikyamagudu.
0: I am falls and merge in you.
1: Meru parvatame neevaina parachukoni parada nenu selayerunai selayerunai.
0: If you are a mountain,
1: falls, waterfalls,
0: waterfalls from the mountain,
1: nenu untaniku.
0: I'll be with you always.
1: Aa vidhanga nannu chey.
0: Make me like that.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: ఐ విల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
1: అది భగవత్ సంబంధము, అదే బాంధవ్యం.
0: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుక జీవులకు దేవునికి ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: దట్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
1: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
0: బట్ వి హావ్ ఫర్గాటన్.
1: బంధంలో చిక్కుకొని పోతున్నారు.
0: వి ఆర్ ఇన్
1: బాధ అనుభవిస్తున్నారు. అశాంతితో కుంగిపోతున్నారు.
0: వి ఆర్ రెస్ట్లెస్.
1: కాలం తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు.
0: వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
1: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
1: జీవితం చాలా విలువైనటువంటిది.
0: ఇట్ హైలీ వాల్యుబుల్.
1: జీవించదగినటువంటిది.
0: వి హావ్ టు లివ్, ఇట్ హస్ టు బి లివ్డ్.
1: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకోకూడదు.
0: డోంట్ వేస్ట్ లైఫ్.
1: మానవ దేహమున కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
0: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
0: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: మా యొక్క జీవితం ఏమిటి?
0: వాట్ ఇస్ అవర్ లైఫ్?
1: మలయ మారుతం వలే కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
0: ఇట్స్ లైక్ ఎ వర్ల్డ్ విండ్ దట్ చేంజెస్.
1: మంచు గడ్డ వలే క్షణములకు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
0: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే కాయాన్ని వదిలిపోతున్నాము.
0: బిఫోర్ వి నో ద అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
1: ఏమిటి, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దెన్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
1: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే పోతున్నాము.
0: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని గుర్తించాలి.
0: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
1: ఎందుకోసం పుట్టాము?
0: వై ఆర్ వి బోర్న్?
1: ఎందుకు మానవత్వం ధరించాము?
0: Why have taken human life?
1: జంతువున నరధర్మ దుర్లభమని ఎందుకు చెప్పాము?
0: Why did you say that human life?
1: ఏమిటంటే విశేషం ఉంటుండాలి.
0: What is speciality?
1: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
0: Proximity to the Lord is speciality.
1: అక్కడి నుంచి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి.
0: We have come from God and go back to Him.
1: అదే మన లక్ష్యం.
0: That's our goal.
1: అదే జీవితం యొక్క పర్పస్.
0: That is the purpose of life.
1: ఈ సత్యాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: వీ షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు.
0: Your parents have high hopes on you.
1: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్లు అంతా ఉంటున్నాయి.
0: యూ టు మేనీ ప్లాన్స్.
1: కానీ ఎన్ని ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆల్
1: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
0: నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ గివ్ అప్ హిస్ నేమ్.
1: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
0: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
1: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
0: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుడ్.
1: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్, యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
1: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞ వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
0: ఇఫ్ యూ సే దట్ యువర్ లీగల్ హైర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్,
1: కనుకనే అన్నిటికీ వారికి మానసు వారసులే.
0: యువర్
1: ఆజ్ఞను శిరసావహించాలి.
0: ఫాలో దేర్ కమాండ్.
1: రాముడు దేవుడైనాడు.
0: రామ ఇస్ గాడ్.
1: ఎట్లయినాడు?
0: హౌ?
1: నేను దేవుడిని నేను ఆకాశం నుంచి ఉట్టిపడ్డా?
0: హ్యాస్ హీ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో? నో.
1: సామాన్యమైన మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
0: హీ ఇస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
1: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
0: వై హాస్ హీ బికమ్
1: గాడ్? ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తుకు చూపించాడు.
0: బికాజ్ హీ హాస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
0: హీ హాస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణము లోపలనే అరణ్యానికి ప్రవేశించాడు.
0: హీ హాస్ గోన్ టు ది ఎక్సైల్ at the time he was incarnated.
1: ఆడిన మాట తప్పకూడదు.
0: వీ షుడ్ నాట్.
1: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
0: ఫర్ ట్రూత్ హీ సాక్రిఫైస్డ్.
1: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
0: హీ అబ్జర్వ్డ్ ది కమాండ్ ఆఫ్ ది ఫాదర్.
1: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
0: టు అప్హోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఫాదర్ ది సన్.
1: కనుకనే మనం మన కర్తవ్యాలు నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
0: వెన్ వీ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ది బాడీ ఈజ్
1: నిజమైన మన యోగము.
0: దట్స్ ట్రూ యోగ.
1: కర్తవ్యం యోగముచ్యతి.
0: డిశ్చార్జింగ్ ది డ్యూటీ.
1: కర్తవ్యం సుకర్మ కౌశలం.
0: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ది స్కిల్ అండ్ ఎబిలిటీ.
1: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
0: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
1: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
0: ఐఎమ్ ఏ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
1: వినయ విధేయతలతో,
0: హ్యూమిలిటీ,
1: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
0: రెవరెన్స్ టు టీచర్,
1: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
0: దిస్ యువర్ డ్యూటీ టుడే.
1: వివాహం చేసుకున్న తర్వాత
0: after marriage
1: గృహస్థ ధర్మములకు విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ ది ప్రిన్సిపల్
1: సమాజ ధర్మములకు ఏమాత్రము విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్ ది నార్మ్స్ ఆఫ్ లైఫ్,
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
0: యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రెడింగ్ అలాంగ్ ది రైట్
1: పాత్. భారతీయ సంస్కృతి.
0: దిస్ ఇస్ ది కల్చర్.
1: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
0: వాట్ ఈస్ ఇట్
1: అనగా, పవిత్రమైనటువంటి భావాలతో,
0: సీక్రెట్ థాట్స్,
1: నిర్మలమైనటువంటి కార్యాలతో,
0: విత్ ఆల్ ప్యూర్ యాక్షన్స్
1: అనగా, ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనసుతో,
0: and mind without any mistake.
1: మనం ప్రవర్తించినప్పుడు ఇదే భారతీయ సంస్కృతి.
0: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
1: అసత్యముతో దూషితం కానటువంటి మాట,
0: ద వర్డ్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: ద బాడీ షుడ్ నాట్ బి పుట్ వయలెన్స్,
1: క్రియాశులతో దూషితం కానటువంటి వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది యూనిటీ విచ్
1: త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ కాల్డ్ యూనిటీ ఇన్ ట్రినిటీ.
1: అది ఏది? ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: దాట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: అనగా మంచి హృదయము,
0: గుడ్ హార్ట్,
1: మంచి పలుకు,
0: గుడ్ వర్డ్,
1: మంచి చేతలు,
0: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
1: ఇది మీకు శివరాత్రి యొక్క ప్రధానమైన సందేశం.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
1: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
0: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
1: సేవ, సేవ, సేవ.
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
0: Never forget service.
1: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
0: In order to serve, develop
1: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
0: You have to sacrifice worldly pleasure.
1: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తగినటువంటి
0: ఫలం. Sacrifice, develop love and then you can serve.
1: అది ఏ నిజమైన సేవ?
0: That is true service.
1: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
0: Never be egoistic because
1: ఎవరికి చేస్తున్నావు నీ సేవ? నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: హూమ్ ఆర్ యూ సర్వింగ్?
1: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీ ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
0: యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఓన్ ఎమాన్సిపేషన్.
1: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
0: నాట్ ఫర్ ఎనీబడీ.
1: ప్రతి సేవ కూడాను నిన్ను నీ ఉద్ధరించుకోవటమే.
0: ఎవరీ సర్వీస్ ఫర్
1: ప్రతి అపకారం కూడాను నిన్ను నీవు పాడు చేసుకోవటమే.
0: అపకారం
1: చేయవద్దు.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: ఎవరిని బాధ పెట్టవద్దు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఎవరిని హీనంగా చూడవద్దు.
0: డోంట్ లుక్ డౌన్.
1: ఎవరిని హాస్యాస్పదంతో నీవు భావించవద్దు.
0: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
1: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెనుకకు తిరిగేటువంటివి.
0: బికాస్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ సమ్డే.
1: కనుకనే మొట్టమొదట బీ గుడ్, డూ గుడ్.
0: సో బీ గుడ్, డూ గుడ్.
1: ఈ రెండు చేస్తే నీకు అన్ని సుఖము జరుగుతుంది.
0: డూ ఇట్ టు యుల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ వే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
1: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
0: ఎవ్రీ నైట్ వి హావ్ రికగ్నైజ్ ది డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
1: శివ శివ శివ శివయ్య నరాధా నీ చింతలెల్లా బాపి కోనమా.

ನೀ ಚಿಂತೆಲ್ಲ ಬಾಕಿಕೊಂಡು ಶಿವ ಮೆತ್ತಿ ಜಗ

0: With that, we have come to an end of this current episode of Radio Sai Bachani Classroom. If you have any queries or comments, as always, you can write to listener@radiosai.org. We offer this program at the lotus feet of our most beautiful Mother Sai. You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 24th March 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivith saral udaharano ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 6 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका भक्त की आध्यात्मिक साधना का एक अंश ईश्वर का अन्वेषण है। इस प्रयत्न में भक्त प्रथम स्थिति में ईश्वर के लिए यत्र तत्र सर्वत्र ढूंढता रहता है। इसी प्रयत्न में वह अनेक पुण्य क्षेत्रों और तीर्थस्थलों की यात्रा भी करता है। परंतु हमारा सर्वोत्कृष्ट दर्शन हमें यह उपदेश देता है कि हम जिस अनंत शक्ति का अन्वेषण कर रहे हैं, यथार्थ में वह हमारे देह में ही विद्यमान है। करुणा और प्रेम के अवतार भगवान बाबा ने इन तथ्यों को हमारे लिए अत्यंत सरल बनाते हुए सुबोध उदाहरणों के माध्यम से सब कुछ स्पष्ट कर दिया है। स्वामी कहते हैं कि भक्त को प्रेम के माध्यम से अपने ही देह में विद्यमान ईश्वर का दर्शन करना चाहिए। देह में ही विद्यमान देव का दर्शन कैसे किया जाए, इस प्रश्न का समाधान करते हुए स्वामी दुर्गुणों को निरस्त कर सद्गुणों के पोषण पर बल देते हैं। इस प्रवचन को सुनने के बाद आपको अवश्य संत कबीर का यह दोहा स्मरण में आएगा, तेरा साईं तुझमें जो पुहपन में वास, कस्तूरी का मिरग जो फिर फिर ढूंढे खास।
4: निर्ममो निरहंकार समदुख सुख छवि, అహంకార మమకారములు దూరము చేసుకుని సుఖమును దుఃఖమును సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ. ఇది సామాన్య సాధకులకు అసాధ్యం. నిత్య జీవితంలో షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయచు పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది. అయితే ఇది ఎంతవరకు కష్టం మనకు? మన యొక్క తత్వము దైవం యొక్క ఆత్మ భిన్నముగా చూచినంత వరకు ఇది మనకు కష్టం. దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తరువాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
3: నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ, అహంకార్ ఔర్ మమకార్ కో దూర్ కర్
5: सुख और दुख के प्रति समान भावना रखते हुए संयम से रहने वाला ही मेरे लिए अत्यंत प्रिय है, यही गीताचार्य का उपदेश है। यह सामान्य साधकों के लिए असंभव है। दैनंदिन जीवन में 16 प्रकार के उपचार करते हुए, भजन करते हुए और पूजा पाठ में निमग्न रहने वालों और गृहस्थों के लिए ऐसा करना कठिन प्रतीत होता है, परंतु यह कहां तक कठिन है? जब तक हम अपने स्वभाव और ईश्वर की आज्ञा को भिन्न दृष्टि से देखते रहेंगे तब तक यह कठिन ही प्रतीत होगा, परंतु ईश्वर की एकता और मानव की दिव्यता को पहचान लेने पर यह हमें सरल लगने लगेगा।
4: स्वशरीरम स्वयं ज्योति, स्वशरीरम स्वयं ज्योति, स्वरूपम सर्वरक्षणम, భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకునిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుచున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములు అరికట్టుకోవటం అతి సులభమవుతుంది. స్వశరీరం స్వయం జ్యోతి, ఈ స్వయం జ్యోతి అనేటువంటిది మన శరీరం నుండే ఉంటున్నది. స్వరూపం సర్వరక్షణం, ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు. దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయము కానీ, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కానీ, ఇది అనాది కాలం నుండి విచారణ సర్పుతూనే వచ్చుచున్నది. ఇది మానవుడి యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది. ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు. వేదాసమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్యశక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు. ఎక్కడ వెతికినాం, ఎక్కడ తెలుసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడాను వెల్లడి చేశారు. బయట ప్రపంచములో కాదు, బయట ప్రదేశములో కాదు, బహిర్దృష్టిలో కాదు, మా లోపలని, మా అంతరాత్మ ఎందే, మా దివ్యభావమునందే, ఈ శరీరమునందే శరీరిని మేము గుర్తించామన్నారు.
5: స్వశరీరం స్వయం జ్యోతి, स्वशरीरम स्वयं ज्योति है, स्वरूपम सर्वरक्षणम। जब हम यह जान पाएंगे कि सभी के शरीरों में ज्योतिर्मय रूप में ईश्वर ही प्रकाशमान होते हुए सबकी रक्षा कर रहा है, तब अहंकार और ममकार को दूर करना सरल होगा। स्वशरीरम स्वयं ज्योति, यह स्वयं ज्योति हमारे शरीर में ही है। स्वरूपम सर्वरक्षणम, जो सर्वरक्षक है वह हमारे आकार में ही समाया हुआ है। ईश्वर है या नहीं, ईश्वर तक पहुंचने का मार्ग क्या है, जैसे प्रश्नों पर अनादि काल से चिंतन होता ही आ रहा है। मानव में यह एक जटिल प्रश्न के रूप में रूपायित होता आया है। इस प्रश्न के समाधान का अन्वेषण करने के प्रयत्न में अनेक ऋषियों ने अपनी तपस्या, अपनी बुद्धिमत्ता और पांडित्य का उपयोग किया। वेदाहमेतम पुरुषम महांतम आदित्यवर्णम तमसह परस्तात्, महर्षियों ने उद्घाटित करते हुए कहा, हे भक्तजनों, अत्यंत तेजोमय, अत्यंत प्रकाशमान महापुरुष, महान शक्ति का दर्शन अज्ञान रूपी अंधकार से परे उस पार हमने किया। उन्होंने कहां अन्वेषण किया और क्या पाया, इसका भी उन्होंने उद्घाटन किया। उन्होंने कहा कि बाह्य जगत में नहीं, बाहरी प्रदेश में नहीं, बाह्य दृष्टि से नहीं, बल्कि अपने ही भीतर, अपनी ही अंतरात्मा में, अपनी ही दिव्य भावना में, इस शरीर में रहने वाले शरीरी का दर्शन किया।
4: शरीर मनंद निवसించే కుంటివాడు కనుక భగవంతునకు శరీరీ అని పేరు। దేహమనందు నివసించేటువంటివాడు కనుక ఇతనికి దేహీ అని। దేహమనేటువంటి క్షేత్రమునందు నివాసం చేసేటువంటివాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు। కనుకనే మానవుని యొక్క శరీరమునందే మాధవత్వమనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి। మృమయమైనటువంటి ఈ శరీరమునందే చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి। మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మయందే దైవాత్మను మనం దర్శించడానికి ప్రయత్నించాలి। మట్టిలో మాణిక్యం చిక్కును కాని మానులో చిక్కదు। అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యం అనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది, కాని మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు। దైవం యొక్క అస్తారాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి।
5: శరీర మే రహనే వాలా హోనే కే కారణ ईश्वर का एक नाम शरीरी है। देह में रहने वाला होने के कारण इसका एक अन्य नाम देही भी है। देह रूपी क्षेत्र में रहने के कारण इसका एक और नाम क्षेत्रज्ञ है। इसीलिए मानव शरीर में ही माधवत्व रूपी कांति अत्यंत दैदीप्यमान और प्रकाशमान होते रहने के कारण अज्ञान रूपी अंधकार से परे होने के सत्य से हमें अवगत होना चाहिए। इस मृणमय देह में ही उस चिन्मय तत्व का दर्शन करने का प्रयत्न हमें करना चाहिए। मिट्टी, जल, अग्नि, वायु और आकाश नामक पंचभूतों से युक्त इस देहात्मा में ही दिव्यात्मा का दर्शन करने का उपक्रम करना चाहिए। मिट्टी में हीरा मिल सकता है, ठूंठ में नहीं। इसी प्रकार हमें मानव के मन में ही इस हीरे का दर्शन हो सकता है। मानव से परे यह हीरा नहीं मिल सकता है। बड़ों के उपदेशों के आधार पर ईश्वर के स्वस्थान को जानने का प्रयत्न करना चाहिए।
4: अंगुष्ठमात्रेण पुरुषोत्तरात्मानि अंतरात्मयंदु అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం। ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు, దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరం, దైవము ఊరేగించేటువంటి రథము। ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో। కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధముతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని। ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మలయందు, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనలయందు, నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి। దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గమునందు కూడాను ప్రవేశింప చేయకూడదు, ధర్మవిరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు। కారణమేమనగా దేహో దేవాలయోక్తో జీవో దేవ సనాతన, దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాము, దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాము। అట్టి దేహాన్ని ఈనాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేరాని కార్యములతో దీనిని అశుద్ధము భావించుకుంటున్నాము।
5: అంగుష్ఠమాత్రేణ పురుషోంతరాత్మ కే అనుసార్ ఈశ్వర్ अंतरात्मा में अंगूठे के बराबर स्थित हैं। यह शरीर सामान्य नहीं है, ईश्वर के निवास करने का मंदिर है, जुलूस के रूप में ईश्वर के निकलने का रथ है, जगत रूपी शहर में ईश्वर इस रथ में सवार होकर जुलूस के रूप में निकल रहा है। इसलिए इस शरीर की उपेक्षा या इसे मलिन नहीं करना चाहिए। इस शरीर को पवित्र कर्मों में, निस्वार्थ व्यवहार में और निरहंकार कर्मों में निमग्न रखना चाहिए। शरीर को कदापि दुष्ट कर्मों में प्रवेश नहीं कराना चाहिए। शरीर का धर्म के विरुद्ध कार्यों में प्रविष्ट नहीं होना चाहिए, क्योंकि देहो देवालय प्रोक्तो जीवो देवस् सनातनः। ईश्वर के मंदिर को पूरी मर्यादा के साथ सुरक्षित रखते हैं, इसे हम अनेक प्रकार से पवित्र मानते हैं। ऐसे शरीर की आज हम उपेक्षा करते हुए इसे बुरे मार्ग और अनुचित कार्यों में प्रविष्ट कर इसे मलिन करते जा रहे हैं।
4: జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది, ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ, ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు, అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకొని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం. కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది. జంతువును నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము. ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను, నష్టములను, దుఃఖములను కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ. ఈ యొక్క సాగరం నందు భయంకరమైనటువంటి ముసళ్ళు, ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి. ఈ యొక్క ముసళ్ళు, తిమింగళములు మహాభయంకరమైనటువంటివి. కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహముల చెల్లినటువంటి ముసళ్ళు, తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
5: శరీర్ కే జడ్ హోనే పర్ భీ इसमें विद्यमान शक्ति चैतन्य ही है। यह शरीर इस भवसागर को पार कराने वाली नाव है। यह आसानी से मिलने वाला नहीं है, अनेक जन्मों में संचित पुण्य फलों के प्रसाद के रूप में प्राप्त हुआ है। अतः इस शरीर को अनुचित मार्ग में प्रवेश कराना अनेक जन्मों के पुण्य को व्यर्थ करना ही है। जंतु नाम नरजन्म दुर्लभम कहा गया है। ऐसे मनुष्य जन्म को प्राप्त करना बड़ा सौभाग्य है। इस भवसागर में आने वाले अनेक प्रकार के कष्टों और दुखों से हमें बचाते हुए किनारे पर पहुंचाने वाली एक दिव्य नाव है। इस सागर में भयंकर मगर और अनेक जलचर रहते हैं। ये मगर और व्हेल मछलियां बड़ी भयंकर होती हैं। हमारे जीवन रूपी सागर में भी काम, क्रोध, लोभ, मोह, मद, मात्सर्य जैसी भयंकर मछलियां और व्हेल मछलियां निवास करती हैं।
4: ये संसारमनेटुवंटि सागरमु चाला अगाधमैनटुवंटिदि, दीनिनि कूडनु प्रावाहिक सत्यमनि कूडनु चेप्पवच्चु। इदि सुख दुःख संकर्षणात्मक महत्ताल तरंगमैन सागरमु अनेटुवंटिदि कूडनु गुर्तिंचालि। एप्पुडु सुखमु लभिस्तुंदो, एप्पुडु कष्टं वस्तुंदो చెప్పుటకు వీలు కానటువంటిది. కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను, దుఃఖముల చేతను, కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే. స్వశరీరి స్వయం జ్యోతి అన్నిటి అన్ని శరీరములు ఎందుకూడను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని దృఢంగా మనం విశ్వసించాలి. ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము. ఈ విధముగా మనం మొట్టమొదట పూజలు, వ్రతములు, భజనలు, యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మసత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను, సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్ప స్థితిలో మనకు గోచరిస్తాయి. అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణు శ్రవణం, పాదసేవనం, వందనం, మర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదం, ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి. ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగ బెండ్లు లేక టైర్స్, ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి. ఈత నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సహాయ కర్మలు, సహాయ క్రియలు, ఈ సహాయ పదార్థములు మనకి ఏమాత్రం కూడా అవసరం ఉండదు. అదే విధముగాని గీత మనకు అర్థం అయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే. గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగంగా గోచరిస్తాయి.
5: సంసార రూపీయ సాగర్ बहुत अथाह है, इसे भी प्रावाहिक सत्य कहा जा सकता है. यह सुख दुख के संघर्षणात्मक महोत्तुंग तरंगों से युक्त सागर है. यहां कब सुख प्राप्त होगा, कब दुख प्राप्त होगा, बताना असंभव है. अनेक बाधाओं, दुखों और कष्टों से निराश मानव के लिए सुगम मार्ग अनेकता में निहित एकता से अवगत होना ही है. स्वशरीरे स्वयं ज्योति ही के कथनानुसार हमें पूर्ण दृढ़ता के साथ इस सत्य पर विश्वास करना चाहिए कि सभी शरीरों में आत्मस्वरूप ही प्रकाशमान है. अनेकता में निहित एकता से अवगत होने पर अद्वेष्टा सर्वभूतानाम, हम किसी से भी द्वेष करने के प्रयत्न नहीं करेंगे. पूजा, व्रत, भजन, योग आदि सत्कर्म करने से पूर्व ही दिव्यता पूर्ण आत्म तत्व की एकता से अवगत होने पर सभी साधनाएं, सभी क्रियाएं हमें अल्प सी ही प्रतीत होंगी. अज्ञान की स्थिति में ही ये श्रवण, कीर्तन, विष्णु स्मरण, अर्चनम, वंदनम, पाद सेवनम, दास्यम, स्नेहम, आत्मनिवेदनम जैसी नवविध भक्ति मार्ग कुछ हद तक आधार होते हैं. तैरना आने तक टायर, ट्यूब कुछ हद तक हमारे लिए सहायक होते हैं. तैरना सीख जाने के बाद ये सहायक कर्म, क्रियाएं और वस्तुएं अनावश्यक हो जाती हैं. अतः गीता समझने तक ऐसी साधनाएं कुछ हद तक आवश्यक ही हैं. गीता के पवित्र रस स्वरूप को जानने के बाद ऐसी प्रक्रियाएं हमें निरुपयोगी लगती हैं.
4: भक्ति योगములో భక్తిని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది. ఈ ఆరు విధములైనటువంటి అరిషడ్ భక్తులను సాధించమని కూడా బోధించింది. చెప్పుట సులభం, చేయుట కష్టం. అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియముల యందు కూడాను ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటాడు. నోటిలో ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోలించినప్పటికీ ఇవి ఉప్పుగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు. మొదలు మన నోటి ఎందున్నటువంటి ఉప్పును పారవేయాలి. దీనిని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి. దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది. మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనం దూరం చేతుము, ఆనాడే సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది. కనుక మొట్టమొదట భక్తి, భక్తి, భక్తి. ఈ భక్తి అనేటువంటి విషయం లోపల కేవలము మానవుని యొక్క విషయం ఏమిటో, భక్తి అంటే దీని స్వరూప స్వభావం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించాలి.
5: भक्ति योग में भक्त के गुणों के बारे में विशेषतः वर्णन हुआ है। छह प्रकार के अरिषड वर्ग पर विजय पाने का भी उपदेश दिया गया है। कहना सरल है, करना बहुत कठिन, परंतु यह कब सरल होगा? हमें इस सत्य से अवगत होने का प्रयत्न करना चाहिए कि सभी इंद्रियों में ईश्वर ही रस स्वरूप में विद्यमान है। इस समत्व को प्राप्त करने से पूर्व चाहे जितनी भी साधनाएं करें, परंतु असंतुष्टि ही रहेगी। मुंह में नमक रखकर चाहे जितनी भी मधुर पेय का पान क्यों न करें, उसके स्वस्वरूप का स्वाद लगने के बदले वह नमकीन ही लगेगा। इसलिए पहले मुंह के नमक को थूक देना चाहिए, मुंह को धोना चाहिए, इसके बाद इस मधुर पेय का पान करो, वह तुम्हें माधुर्य ही प्रदान करेगा। हमारे देह में विद्यमान क्रोध, द्वेष, जलन, स्वार्थ और अहंकार इत्यादि दुर्गुणों को जिस दिन दूर करेंगे, उसी दिन सत्य, प्रेम, करुणा, दया, संयम इत्यादि पवित्र गुणों के रस और उनकी पवित्रता को अनुभव करना संभव होगा। इसलिए सबसे पहले भक्ति, भक्ति, भक्ति ही। अतः मानव को सबसे पहले भक्ति के स्वरूप स्वभाव के बारे में अवगत होना चाहिए।
4: भगवंतुनिपై గల అనురక్తియే భక్తి। భగవంతునిపై గల అనురక్తి భక్తి అని చెప్పుకోవటం శ్రేష్ట వాక్యంగా ఉంటుంటారు। కనుక భగవంతుని యందున్నటువంటి ఒక ప్రకారమైనటువంటి జీవశక్తిని, అనురక్తి యందున్నటువంటి ఒక భక్తి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు। ఈ ఒక భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి। మానవుడి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటిది। యాజ్ఞవల్ కూడా చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ కర్మ నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది।
5: భగవాన్ కే ప్రతి వ్యక్త అనురక్తి హీ భక్తి హై। भगवान के प्रति व्यक्त अनुरक्ति ही भक्ति है, ऐसा कहना एक बड़ा सा वाक्य प्रतीत होता है। इसलिए भगवान शब्द के भकार में निहित जीव शक्ति और शब्द अनुरक्ति के ति में निहित जीव शक्ति को जोड़कर भक्ति कहा गया है। अतः जब हम इस भक्ति को अपने में बढ़ाते जाएंगे तब शक्ति, रक्ति, विरक्ति, मुक्ति और अनुरक्ति सब प्राप्त हो जाएंगे। मानव के लिए अनुरक्ति प्राण समान है। याज्ञवल्क के कथनानुसार हमें इस सत्य का बोध होगा कि चाहे कोई भी किसी से प्रेम क्यों न करे, परंतु वह अपने लिए ही प्रेम कर रहा है, दूसरों के लिए नहीं।
4: గురి అయ్యాడు। ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు, మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది। ఈ ఆకలి అనేటువంటి రోగములకు అన్నమే దీనికి ఔషధం। ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది। ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము। పంచపంచ పరమానములతో కూడినటువంటి ఆహారము భుజించటము మహాభోగమని భావిస్తున్నాము, కాదు కాదు, ఈ రోగములకు ఔషధమే। కొన్ని ఔషధములు అనేక విధమైనటువంటి యొక్క ఔషధములు మిక్స్ చేసి దాన్ని భుజిస్తుంటారు। కనుక ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగములకు పంచ వచ్చ పరమానములు ఇవన్నీ కూడాను ఒక మిక్స్గా తీసుకుని భుజించవలసి వస్తుంది। దాహము ఇది కూడా ఒక రోగమే। దీనికి చల్లని పానీయం అందించినప్పుడు ఈ రోగం నివారణ అవుతుంది। ఇదే విధముగానే ఈ అరిషట్ వర్గములు కామ క్రోధ లోభ మోహ మన్మాత్సల్యములు ఇవన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రోగములే। ఈ విధమైనటువంటి రోగములకు ఆ విధమైనటువంటి చర్యలే ఔషధములుగా ఉంటున్నాయి। కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విరగించుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్భవించేటువంటి ఒక భోగములు కాదు। ఇది రోగముల చేత పీడింపబడేటువంటి ఒక వ్యాధి। కనుకని ఈ సత్యాన్ని మనం గుర్తించి దేహిని గుర్తించేంత వరకు దేహం యొక్క బాధ్యతను మనం చూసుకోవాలి. సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం తలుపుతూ ఉన్నాము. సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము. దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము. దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
5: మానవ ఈ సంసారమే భవరోగ కా శికార్ హువా హై. ప్రత్యేక చీజ్ హమారే లియే రోగ్ హీ హై, భోగ్ నహీ. హమే భూఖ నామక ఏక్ రోగ్ లగ్ గయా హై. ఇస్ భూఖ నామక రోగ్ కే లియే అన్న హీ ఔషధి హై. జబ్ అన్న నామక ఔషధి దీ జాతీ హై తబ్ ఇస్ రోగ్ కా నిదాన్ హోతా హై. ఇసే హమ్ భోగ్ మాన్ రహే హై. పాంచ్ ప్రకార్ కే భక్ష్యో సే యుక్త్ భోజన్ కర్నా హమ్ భోగ్ మాన్ రహే హై. నహీ నహీ, యహ రోగ్ కే నిదాన్ హేతు లీ జానే వాలీ ఔషధి హీ హై. కభీ కభీ అనేక ప్రకార్ కీ ఔషధియాం మిలాకర్ మిక్స్చర్ కే రూప్ మే లియా జాతా హై. భూఖ నామక రోగ్ కే నిదాన్ కే లియే పాంచ్ ప్రకార్ కే భక్ష్యో కో మిలాకర్ ఔషధి కే రూప్ మే లేనా పడతా హై. ప్యాస్, యహ భీ ఏక్ రోగ్ హై. జబ్ ఠండా పానీ దియా జాతా హై తబ్ ఇస్కా నిదాన్ హోతా హై. ఇసీ ప్రకార్ మానవ కో ఢకే హువే యే కామ్, క్రోధ్, లోభ్, మోహ్, మద్ ఔర్ మాత్సర్య జైసే ఛహ శత్రు భీ రోగ్ హీ హై. ఔర్ ఐసే రోగో కే లియే ఐసే హీ వ్యవహార్ ఔషధి హై. మానవ బడా ఘమండ్ కర్ రహా హై కి వహ అనేక భోగో కా ఉపభోగ్ కర్ రహా హై. పరంతు యే మానవ కా ఉద్ధార్ కర్నే వాలే భోగ్ నహీ బల్కి రోగ్ హీ హై. ఇస్ సత్య కో జాన్నే కే బాద్ దేహీ తత్వ సే అవగత హోనే తక్ హమే దేహ కో సురక్షిత్ రఖనా చాహియే. హమ్ సభీ సాధనాయే దేహ సే హీ కర్ రహే హై. సభీ విషయో కా జ్ఞాన్ దేహ సే హీ ప్రాప్త్ కర్ రహే హై. దేహ కే మాధ్యమ్ సే హీ దైవీ విశిష్టతా సే అవగత హో రహే హై. దేహ కో హీ ఆధార్ బనా కర్ దేహీ కో దేఖనే కా ప్రయత్న కర్నా చాహియే.
4: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమంది. పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగలియు. పాపము కాని పుణ్యము కాని మానవుని యొక్క దేహము యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి. కనుకనే ఈ దేహమనేటువంటి క్షేత్రము లోపల మనము వెతికి వెతికి వెతికి ఈ విధమైనటువంటి దేహిని మనం గుర్తించాలి. సీక్ అండ్ ఇట్ షల్ బి ఫౌండ్ అన్నాడు. మనం వెతికి వెతికి వెతికి వెతికి దానిలో ప్రవేశించినప్పుడే అందులో ఆ స్వరూపాన్ని మనం దర్శిస్తాము. అనేక పదార్థములు ఉన్నటువంటి గదిలో కూడా మనం ప్రవేశించి వెతికినప్పుడే మనకు కావలసిన పదార్థం చిక్కుతుంది. వెతకక పూర్వము మనకు కావలసిన పదార్థము లభించదు. తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు. అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది. కనుక మనము అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మనం లోపల వెతకాలి వెతకాలి.
5: దైవ నహీ హై అన్య దేశ్ మే అప్నే తన్ మే వహ విద్యమాన్, పాప నహీ హై అన్యత్ర కహీ అప్నే కర్మో సే లిప్త జాన్. చాహే పాప హో యా పుణ్య, మానవ శరీర సే కియే జానే వాలే కర్మో సే హీ బన్తే హై. అతః హమే ఇస్ దేహ రూపీ క్షేత్ర మే ఖోజ్ ఖోజ్ కర్ దేహీ కో పహచాన్నా చాహియే. సీక్ సీక్ అండ్ ఇట్ షల్ బి ఫౌండ్ కహా గయా హై. ఖోజ్ ఖోజ్ కర్ ఉస్మే ప్రవేశ్ కర్నే పర్ హీ ఉస్ స్వరూప్ కా దర్శన్ కర్ సక్తే హై. అనేక్
4: తట్టాలి తట్టాలి, మనం లోపల వెతకాలి వెతకాలి.
5: దైవ నహీ హై అన్య దేశ్ మే అప్నే తన్ మే వహ విద్యమాన్, పాప నహీ హై అన్యత్ర కహీ

0: पर ही उस स्वरूप का दर्शन कर सकते हैं। अनेक पदार्थों से युक्त कमरे में प्रवेश कर खोजने पर ही आवश्यक पदार्थ प्राप्त होता है। खोजने से पूर्व हमें वह आवश्यक पदार्थ नहीं मिल सकता है। दरवाजे पर दस्तक देने पर ही मालिक दरवाजा खोलता है। मां भी मांगने पर ही खाना देती है। इसलिए हमें मांगना चाहिए, मांगना चाहिए, दरवाजे पर दस्तक देना चाहिए, दस्तक देना चाहिए, अंदर खोजना चाहिए, खोजना चाहिए।
1: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు.
2: ఏ తలుపులు తడుతున్నాం విచారించుకోవాలి.
3: మోక్ష తలుపులు తడుతున్నామా, బంధన తలుపులు తడుతున్నామా?
2: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
3: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనము తడుతున్నాము. ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
2: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా? లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దైవాన్ని దర్శిస్తున్నాము కానీ దైవత్వాన్ని ప్రార్థించటం లేదు. మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము. కల్పవృక్షము దగ్గరికి వెళ్లి కేవలము కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము? కాదు కాదు, కల్పవృక్షము దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా అందించుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ధి అవటకు ఎంతైనా అవకాశం ఉంటుంది.
0: फिलहाल हम दस्तक दे रहे हैं, परंतु हमें विचारना चाहिए कि किन दरवाजों पर दस्तक दे रहे हैं। मोक्ष के दरवाजे पर दस्तक दे रहे हैं या बंधन के दरवाजे पर दस्तक दे रहे हैं? जहां ईश्वर निवास करता है उन दरवाजों पर दस्तक नहीं दे रहे हैं। जहां भूत रहते हैं उन दरवाजों पर दस्तक दे रहे हैं। हम किसका आश्रय ग्रहण कर रहे हैं? हमें इस सत्य से अवगत होना चाहिए कि आदर्श एवं प्रेम से हमारी भूख को देखकर मुट्ठी भर खाना देने वाली ईश्वरीय जगन माता से प्रार्थना कर रहे हैं या भूतों से प्रार्थना कर रहे हैं या अल्पजनों से प्रार्थना कर रहे हैं। दैव का दर्शन तो कर रहे हैं परंतु दैवत्व से प्रार्थना नहीं कर रहे हैं। ईश्वर से प्रार्थना भी लोक संबंधी मोह से ही कर रहे हैं। कल्प वृक्ष के पास जा रहे हैं और कॉफी पाउडर मांग रहे हैं? नहीं नहीं, हमें कल्प वृक्ष से जीवन को सार्थक करने वाले परतत्व की मांग करनी चाहिए। इस सत्य से अवगत होने पर ही आध्यात्मिक मार्ग में हमारी भक्ति और प्रपत्ति में बढ़ोतरी होने की संभावना है।
1: మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి. ఈ దేహమునందు ఉండేటువంటి యొక్క దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఆవించుకోవాలి. ఆ దైవము కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి? మందలో మరిగిన మాటకై లేదూడ అంబా అంబా అని అరచినట్లు భర్త భాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల డాగి మూల్గినట్టు ఆకలి చేతను అల్లాడుచున్నట్టి నిరుపేద అత్యంకు అడిగినట్లు బిడ్డలు లేకను అల్లాడుచున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి. ఆర్థుడై తాదాత్మతత్వాన్ని అనుభవిస్తూ దైవత్వంలో ఏకం కావడానికి
0: अतः सबसे पहले हमें इस सत्य से अवगत होना चाहिए कि ईश्वर हमारे देह में ही है। इस देह में विद्यमान दैवत्व को खोजने से पहले हमें अपनी दृष्टि को अंतर्मुख करना चाहिए। उस ईश्वर के लिए हमें किस तरह व्यग्र होना चाहिए? जैसे रेवड़ में मां के लिए बछड़ा अंबा अंबा की रट लगाता है, पति विवता जैसे पति के लिए कोने कोने में खोजती हुई कराहती है,

0: भूख से तड़पता गरीब जैसे अन्न के लिए भीख मांगता है, जैसे संतानहीन व्यक्ति एक सुपुत्र के लिए तड़पते हुए प्रार्थना करता है, उसी प्रकार प्रार्थना करनी चाहिए। आर्त होकर तादात्म्य का अनुभव करते हुए ईश्वर में ऐक्य होने के लिए व्यथित होना चाहिए।
1: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి. మనసునందు ఒకటి, మాటనందు మరొకటి, మనోమాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది. మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది. మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్వుడుగా మారిపోతాడు. కనుకనే మనస్సేకం వచస్సేకం కన్మణ్యేకం మహాత్మనం అన్నారు. అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా, అనుభవిస్తున్నామా? మనస్సు ఒకవైపున, మాట మరొకటిగాను, క్రియ మూడవటిగాను మనం ఆచరిస్తున్నాము. కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు. మనస్సు అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. కనుక ఈ విధమైనటువంటి యాక్ట్లంతా కూడాను దైవం దగ్గర చెల్లవు. యద్భావం తద్భవతి అని ఎట్టి తత్వమో అట్టి ఫలితము ఉంటుంటాయి. ఎట్టి పిండో అట్టి రొట్టె, ఎట్టి తిండో అట్టి త్రేపు, ఎట్టి భావమో అట్టి బాహ్యం. కనుక మనము భావమును పరిశుద్ధముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునకు మొట్టమొదట మనము ముందంజ వేయాలి. పరిశుద్ధమైనటువంటి ప్రేమనుగా మనం తీర్చిదిద్దుకోవాలి. క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వంభవు, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ సర్వస్వము సర్వలోకములందున్నాడు. ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక, అనగా ఓరిమి, ఈ ఓరిమిని మనము సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
0: పరంతు ఆజ్ హమారీ ప్రార్థనాయే కేవల్ ఆడంబర్ పూర్ణ హోతి జా రహీ హై. मन की बात अलग और शब्दों में व्यक्त बात अलग. जब मन और वचन एक होंगे तभी यह प्रार्थना में रूपायित होगी. मन और वचन जब क्रिया के साथ जुड़ेंगे तभी यह पूजा में परिवर्तित होगी. तीनों की एकता के कारण ही व्यक्ति महात्मा बन जाता है. इसीलिए मनस्येकम वचस्येकम कर्मण्येकम महात्मनम कहा गया है. क्या आज हम इन तीनों की एकता का आचरण कर रहे हैं? क्या इसका अनुभव प्राप्त कर रहे हैं? आज हमारा मन एक और, शब्द कुछ और क्रियाएं कुछ और ही हैं. यही हमारा आचरण है. इसीलिए आज हम महात्मा नहीं बन पा रहे हैं. मनस अन्यत, वचस अन्यत, कर्मण्यत, दुरात्मनम. अतः ऐसे एक्ट ईश्वर के पास मान्य नहीं है. यद्भावम तद्भवति, तत्व जैसा होगा परिणाम भी वैसा ही होगा. जैसा आटा वैसी रोटी, जैसा खाना वैसी डकार, जैसी भावना वैसा बाह्य. अतः हमें भाव को विशुद्ध रखने के लिए कदम बढ़ाना चाहिए. अपने प्रेम को विशुद्ध रखना चाहिए. अपने में क्षमा गुण को बढ़ाना चाहिए. क्षमा से बढ़कर इस संसार में कोई दूसरा तत्व है ही नहीं. इसीलिए कहा गया है कि क्षमा सत्य है, क्षमा धर्म है, क्षमा वेद है, क्षमा अहिंसा है, क्षमा सर्वस्व है, क्षमा संतोष है, क्षमा दया है. सभी लोकों में क्षमा ही सर्वस्व है. क्षमा का अर्थ संयम और सहनशीलता है. इस संयम को पाने पर ही हम ईश्वर को पा सकते हैं.
1: ప్రతి చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం. ఈ ఆవేశము చాలా ప్రమాదం. ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింపచేస్తుంది. కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగును, పాపపు పనులను చేయచు క్షీ సొమ్మనిపించుకున్నట్టు చేకూరుచు. ఇంతేకాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును, తన సనకుందర గౌరవము దగ్ధము చేయును, తన వారలకు ఎడసేయును, జనునకు కోపము వలన సర్వము చెడుగును. కనుకని ఈ కోప తాప ఈశ్వర దశూయ దంభములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణ.
0: ఆజ్ హర్ ఛోటీ సీ బాత్ పర్ టెన్షన్, టెంపర్, వ్యథా ఔర్ ఆవేశ్ బఢాతే జా రహే హైన్. యహ్ ఆవేశ్ బహుత్ హీ ఖతర్నాక్ హై. యహ్ మానవ్ జీవన్ కో క్షీణ్ కర్ దేతా హై. క్రోధీ వ్యక్తి కా కోయి కామ్ సఫల్ నహీ హోతా హై. ఉసే అనేక కష్టో కా సామనా కర్నా పడతా హై, అనేక పాప కర్మ కర్తా హై ఔర్ ఆఖిర్కార్ సభీ ఉసే ధిక్కార్ దేతే హై. ఇతనా హీ నహీ, ఇస్ క్రోధ్ సే అప్నీ సంపత్తి భీ వినష్ట్ హో జాతీ హై, గౌరవ పూరీ తరహ సమాప్త్ హో జాతా హై, అపనో సే దూర్ కర్ దేతా హై. ఇస్ క్రోధ్ కే కారణ్ లోగో కా సబ్ కుచ్ బర్బాద్ హో జాతా హై. ఇసీలియే భగవద్గీతా కే భక్తి యోగ్ మే ఇస్ క్రోధ్, ఈర్ష్యా, జలన్, దంభ ఆది పర్ విజయ పానే కే లియే ప్రేమ్ కో బఢానే కా బార్ బార్ ఉపదేశ్ శ్రీకృష్ణ నే దియా.
1: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు, ప్రేమ స్వార్థానికి ప్రవేశమివ్వదు, ప్రేమ ఎవరినీ ఆశ్రయించదు, ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకున్నట్టు ఉండదు. కనుకని ఈ ప్రేమతత్వమే దైవత్వం. అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి. పుట్టిన చంద్రుడిని మనము చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైటో లేక అరికెండెంటనో లేకపోతే పెట్రమాక్స్ లైటో మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారం చూస్తేనే చంద్రుడు చూడాలి. కనుక దైవాన్ని మనము పొందవలనంటే దైవం ప్రేమస్వరూపుడు. ఈ ప్రేమస్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును, కాని జప చప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు. అయితే ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధనలు అవసరం. చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు. కనుక జపము, తపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మ అన్నీ కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది. కనుక ఈ విధమైనటువంటి సాధనలు, పవిత్రమైన ప్రబోధలు మనం కొంతవరకును ఆలకించి దానిని అర్థం చేసుకుని ఆచరణ యందు ఉంచినప్పుడే మనము ధన్యులమవుతామనేటువంటి సత్యాన్ని ఈనాడు మీరు గుర్తించాలి. ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంట అయినా కూడాను ఈ పవిత్రమైన కాలమును సార్థకంగా గావించుకోవటం చేత కాయం కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును ప్రోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి దీనిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: ప్రేమ్ ద్వేష్ కో నహీ జాంతా హై, ప్రేమ్ స్వార్థ కో ప్రవేశ్ కర్నే నహీ దేతా హై, ప్రేమ్ కిసీ కా ఆశ్రయ గ్రహణ నహీ కర్తా హై, ప్రేమ్ మే సదా దేనా హీ హోతా హై, లేనా కదాపి నహీ. ఇసీలియే యహ ప్రేమ్ తత్వ హీ దైవత్వ హై. ఐసే దైవత్వ కో ప్రాప్త కర్నే కే లియే హమ్ మే దైవీ గుణో కా వికాస్ హోనా చాహియే. యది హమ్ చంద్రమా కో దేఖనా చాహతే హై తో ఇస్కే లియే హమే కిసీ టార్చ్ లైట్ యా హరికేన్ లాల్టేన్ యా పెట్రోమాక్స్ ల్యాంప్ కీ ఆవశ్యకతా నహీ హై. చంద్రమా కో చంద్రమా కే ప్రకాశ కే ఆధార పర్ హీ దేఖనా చాహియే. ఈశ్వర్ ప్రేమ్ స్వరూప్ హై, ఈశ్వర్ కో పానా హై, ప్రేమ్ స్వరూప్ కో పానా హై తో ప్రేమ్ కే సహారే హీ పాయా జా సక్తా హై. ఇస్కే లియే జప, తప్, ధ్యాన్ కీ ఆవశ్యకతా నహీ హై. పరంతు ప్రేమ్ కే పరిపక్వ స్థితి తక్ పహుంచనే తక్ హమే ఇన్ సాధనో కీ ఆవశ్యకతా హై. చంద్రమా కే అచ్చీ తరహ సే ప్రకాశిత హోతే రహనే పర్ భీ యది ఆంఖే బంద్ కర్ లేతే హై తో చంద్రమా కైసే దీఖ్ పడేగా. జప్, తప్, ధ్యాన్ ఆది సత్కర్మ హమారీ దృష్టి కో వికసిత్ కర్తే హై, దృష్టి కో ప్రసారిత్ కర్తే హై. అతః ఐసీ సాధనాయ కర్తే హువే పవిత్ర ఉపదేశో కా శ్రవణ కర్, ఉన్హే సమజ్ కర్, ఉన్కా ఆచరణ కర్తే రహనే పర్ హమ్ ధన్య హోంగే. ఇస్ ప్రకార్ ప్రతినిత్య ఏక ఘంటా సార్థక్ కర్నే పర్ హమారా శరీర్ ధన్య హోగా, పుణ్య సంచయ కర్నే వాలే హోంగే. మే ఆశా కర్తా హూ కే తుమ్ సద్భావనా ఔర్ సహృదయతా కే సాథ్ इस अवसर का दुरुपयोग न करते हुए आनंदित होकर धन्य होगे।
2: उपसंहार। अपने इस अत्यंत मधुर प्रवचन में भगवान बाबा ने एक बहुत ही जटिल दार्शनिक तथ्य को बड़ी सरलता से सुलझाया है। अपने ही शरीर में ईश्वर का दर्शन करने की बात कदापि सरल नहीं है, क्योंकि इस तथ्य के साथ अनेक शंकाएं और संदेह जुड़े रहते हैं। परंतु अत्यंत आकर्षक प्रतीकात्मक शैली को अपनाते हुए एक सामान्य भक्त के लिए भी कठिन दार्शनिकता को स्वामी ने सुलभ बना दिया है। शरीर को अनुचित कार्यों से दूर रखने और इसे सत्कर्मों के लिए एक उपकरण के रूप में उपयोग करने पर स्वामी ने विशेषतः बल दिया है। जब हम स्वामी के इन प्रेमास्पद शब्दों पर पूर्ण विश्वास करेंगे और साधना के रूप में उनका आचरण करेंगे, तब हमें अवश्य दिव्यानुभूति प्राप्त होगी। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 6 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప మరచిరంత, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్ ద మూమెంట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ ఫర్గాటన్ ద పీస్ ఈజ్ లాస్ట్ ఇన్ అవర్ మైండ్స్ దట్ ఈస్ ద ట్రూత్ దట్ భగవాన్ ఎక్స్ప్రెసెస్ టు ఆల్ ఆఫ్ అస్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఆశించినది సుఖము కాదు.
1: What man aspires is not happiness.
0: Dukkamu kaadu.
1: Nor misery.
0: Sukamu dukkamu. Rendinti yokka ekattvam tho koodina nija tattvam nandu ee yokka divyatvanni gurtinchadame nijamaina manavuni yokka pradhana kartavyam.
1: The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity.
0: Sukadukkamulu rendu kodanu sariyainatuvi kaadu.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: Avi manavudu anduko taginatuvi kaadu.
1: They are not to be achieved nor expected.
0: Sukamani aanandinchu undaga దుఃఖం ప్రవేశిస్తుంది.
1: ద మూమెంట్ వన్ స్టార్ట్స్ ఎంజాయింగ్ దేర్ అపియర్స్ ద సాడ్నెస్.
0: దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: యాజ్ వన్ గ్రీవ్స్ ఫర్ ద లాస్ హీ గెట్స్ జాయ్ దేర్ ఆఫ్టర్.
0: ప్రాచీన కాలం నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖ దుఃఖముల రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధములైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundi e manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamalainatundi bhakti yandu prema tattvame pradhanamainatundi yokka సూత్రము.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రింగ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదనం,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: Therefore, that which confers bliss ultimately is only the state of sadness or misery.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu మనం ఏ విధమైనటువంటి మనస్తో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనస్తో స్వీకరించాలి.
1: జస్ట్ యాజ్ ద మైండ్ వెల్కమ్స్ హ్యాపీనెస్, ఇట్ షుడ్ ఆల్సో ఈక్వల్లీ వెల్కమ్ సాడ్నెస్.
0: బాలబాలికలు, లేత హృదయం యువకులు, ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా కూడాను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది చిల్డ్రన్ ఆఫ్ ది టెండర్ ఏజ్ అండ్ యూత్, బీ దట్ ఆఫ్ ఎనీ కంట్రీ, దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్.
0: కొన్న వస్తువు కంటే కొనబోయేటువంటి ఒక ధనము చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీథింగ్ దట్ యు బాయ్ ఈజ్ సర్టన్లీ లెస్ దాన్ ద మనీ దట్ యు హ్యావ్.
0: ధనమే ఉండినా దేన్ని కూడా మనం సాధించవచ్చును.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
1: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్, ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చు.
1: విత్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: యువకులు, వృద్ధులు, మధ్య వయస్కులు కలిసి అనేక రకమైనటువంటి ఒక విషయాలను విమర్శించుకుంటూ వచ్చారు.
1: In fact, you have been deliberating on various subjects. The youngsters, the middle-aged and old all mixed and discussed in depth.
0: కాని ఈ విచారణలో తేలినటువంటిది ఏమిటి?
1: But what is it, the final decision out of these investigations?
0: ఎన్ని విధములైనటువంటి ఒక జ్ఞానమును అభ్యసించినప్పటికీ, ఎన్ని రీతిలో కూడా మానవుడు సాధనలు సలిపినప్పటికీ, ప్రేమ అనేటువంటి భావము మానవుని హృదయం నందు లేకుండినా ఇవన్నీ కూడా వ్యర్థములే.
1: One may have knowledge to a great extent. One might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain.
0: Kanukane ee naadu manavudu gurtinchavalsinatundi prema tattvamu adiye nijamainatundi yokka bhakti prabhavam.
1: Therefore what man has to recognize today is this love, which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kaani kattukunna bharyabhartalu kaani పుట్టిన బిడ్డలు కాని అందరూ కూడాను ధనము ధనము ధనము ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కాని దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
1: ద పేరెంట్స్, ద లైఫ్ పార్ట్నర్స్, ద చిల్డ్రన్, దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ. దే వాంట్ టు బి రిచ్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ that pure divinity present in everyone.
0: ee dhanamto mana jeevitam anetundi jeevisthundada?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetundi dhanamto labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyato labhyam kaavu.
1: Nor through your education.
0: Manam chese sadhanato labhyam kaadu.
1: Nor by our spiritual endeavors.
0: Kevalamu ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము, భౌతికము, ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు.
1: In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: No one can reach or attain God by any other path other than the path of love.
0: దైవం లభ్యమైనా సర్వము మనకు లభ్యమే.
1: When once you have God with you, everything will be at your doorstep.
0: దైవమే లభ్యం కాకుండినా సర్వము మనకు వ్యర్థమే.
1: When you don't experience God, everything will be in vain.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know this truth.
0: ధనము ధనమే ప్రధానమని చెప్పని ధనం పైన ఆశపడి అనేక విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
1: They consider money as most important. They want to be rich enough. They want MR's wealth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమకై పాటుపడండి.
1: Let us struggle to earn this love.
0: ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి.
1: Let us make every attempt to achieve this love.
0: ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: Know the truth that love is our property.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: There is no other property that is greater than love.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: Even if you are to get it, it is useless.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి ఒక ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ లవ్, యుల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడాను నిన్ను నీవు తెలుసుకోమని ప్రబోధిస్తుంటాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evaranu telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagavan said yesterday.
0: Ee manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarna nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాలు నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మనం కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: విల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్, ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి ఒక సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీనిని చిలగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి ఒక అశాంతి అనేటువంటి ఒక స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్, వాట్ ఈస్ దట్ యూ డ్రా అవుట్ ఆఫ్ ఇట్? ఇట్ ఇస్ ఓన్లీ అశాంతి, రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలం చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్ యూ గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ది సెన్సెస్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నోసెన్స్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అది ఏ నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ మిల్క్ యూ కెన్ హావ్
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ హావ్ కర్డ్.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఆల్సో గెట్ ఘీ.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యూ వాంట్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ హావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: వన్ హ్యాస్ టు క్వశ్చన్, ఈజ్ దిస్ రైట్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ఎటర్నల్ పాత్?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పాత్.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ ఎటర్నల్.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది, కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ ఎట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటన్.
0: జపం చేస్తాము,
1: వీ డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: లేటర్ యూ విల్ గివ్ అప్ దాట్ చాంటింగ్.
0: ధ్యానంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్.
0: ధ్యానంలో ప్రవేశించినప్పుడు
1: వెన్ యూ మెడిటేట్,
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రీచ్?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ యూ ఫాలో మెడిటేషన్.
0: ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది?
1: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
0: తదుపరి సర్వం మిథ్యమైపోతుంది.
1: So everything will be lost.
0: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: all the spiritual practices
0: తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: All spiritual practices are temporary. None of them are permanent.
0: కనుక ఈ టెంపరరీ అయినటువంటి ఒక సాధనలు చేసి
1: the temporary spiritual practices
0: టెంపరరీ ఫలితాన్ని పొంది
1: yield temporary results,
0: temporary jeevitani gadapatamu deeniki oka pedda uddesham kaadu.
1: And to lead a temporary life is nothing great about it.
0: Manamu shashvatamainatundi satyanityamainatundi pavitramainatundi nitya aanandamaina andinchetundi manam cheyali.
1: Therefore we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is
0: blissful. Satatam సత్యం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
1: వీ హావ్ టు థింక్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి చింతనం.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఆల్ ది టైమ్.
0: సర్వకాల సర్వావస్థలందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు బీ ఇన్ మెడిటేషన్ ఇన్ ఆల్ స్టేట్స్ ఎట్ ఆల్ ఎవ్రీవేర్.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో
1: జస్ట్ ఎస్ breathing process takes place naturally,
0: అదే విధంగా మన జీవితం అంతా ఇక్కడను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: In fact, it should demonstrate the correct path and we should end our lives with that.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే నిజమైనటువంటి ఒక సాధన.
1: This breathing process will indicate the true spiritual path.
0: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం.
1: And this is the true device to earn divinity.
0: సోహం సోహం సోహం ఇదియే మనం సాధించవలసినటువంటిది.
1: వాట్ వీ హ్యావ్ టు అచీవ్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ ది సోహం ప్రిన్సిపల్.
0: వచ్చింది మనం సోహం వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ వీ హ్యావ్
0: కానీ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: దిస్ సోహం వేర్ ఫ్రమ్ వీ గాట్ ఇట్?
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: దిస్ సోహం ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ కోహం.
0: కోహం అనగా నేనెవరు?
1: కోహం మీన్స్ హూ యామ్ ఐ.
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: టు దట్ యు గెట్ దిస్ ఆన్సర్ సోహం.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకు కూడాను ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్, అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ will be fructified.
0: ఈనాడు
1: టుడే
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము.
1: Today we are building our mansions of life on water bubbles.
0: ఇది ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో.
1: At what moment it would collapse, we do not know.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిపైన మనం ఆధారపడాలి, కానీ నీటి పొడుగు వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: Therefore, human life should have a very strong base, but not that which is fleeting, that which is artificial.
0: ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా ఇప్పుడు కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: The human life today is just changing in a moment of time.
0: దీనిని శంకరులు వారు చెప్పారు.
1: This is stated by Shankara.
0: మాకురు ధన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: harati nimishat kala sarvam,
1: because of youth and wealth, because the whole time would
0: chanamlo charipothundadi.
1: It drops out in a moment,
0: chanamlo kadilipothundadi,
1: and it passes off in a moment.
0: Edi manaku shastranga nilchatam ledu,
1: nothing remains with us permanently.
0: Ilanti shastranga lenetundi dani pe aadharam enduku cheskovatam manam.
1: In fact, why should we rely on these fleeting things?
0: Shastram entundi mana aatmane.
1: So that which is permanent is our self atma.
0: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
1: This self or the spirit atma is brahma.
0: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
1: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
0: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
1: This nature of divinity is called బృహత్.
0: ఈ బృహత్తు నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: అండ్ ఆత్మ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బృహత్, విచ్ ఇస్ కాల్డ్ అహం.
0: అహం అనేటువంటిది కేవలము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దిస్ అహం ఇస్ ట్రూత్ అండ్ ఇట్స్ పర్మనెంట్.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క అహం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు నో దిస్ principle and the nature of aham, which is truth and eternal.
0: Atma, aham, ee yokka tattvamlo brahma moodinti yokka ekatvanni motta motta gurtinchali.
1: We have to know the underlying unity in these three: atma, aham and brahma.
0: Ee moodu kudunu veru veru padamale kaani moodinti yokka antaratham okkate.
1: These three are synonyms, but they convey the same meaning.
0: Kanukane brahma tattvam anetundidi శుద్ధ సత్వం అనేటువంటిది.
1: దిస్ బ్రహ్మన్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: అది నిరంతరము మన వెంట జంట ఇంట ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్, ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అది ఒక్కటే.
1: యూ మే బీ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్ or in the state of a deep sleep, but this principle of Brahman will be with you.
0: Kanukane nirantaramu mana venta undinatundi aa brahma tattvam okkate.
1: It is only this principle of Brahman which is always with you.
0: Aa brahmane manavattamto koodinatundi divyattvam.
1: And that this principle of Brahma is the divinity present in humanity.
0: Aa divyattvam anetundi niyende untunnadi.
1: The divinity is within you.
0: Neeve aa brahma tattvam.
1: You are Brahma.
0: నీకంటే మించినటువంటిది కాదు ఇక్కడ.
1: It's not beyond you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
1: So when man is in search of God, he should know that God is
0: not anywhere else. నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఎందుకు ఇంత యోచన చేయటం?
1: Why should you search for him when God is everywhere?
0: కానీ ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ డిజైర్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, అండ్ దస్ లీడింగ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డిజైర్స్ దట్ వీ హ్యావ్ ఆర్ మీన్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ అన్ని రంగముల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, ఫిజికల్, ద సెక్యులర్ అండ్ ద వరల్డ్లీ.
0: కానీ ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనం చేత కూడి ఉంటున్నది.
1: బట్ Today, man is leading his life full of selfishness and self-interest.
0: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
1: When once there is no selfishness, well, there cannot
0: be
1: self-interest.
0: స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట కలుపుతుంది.
1: The human life is totally ruined because of selfishness and self-interest.
0: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
1: One would put this question, without being selfish, how can I live?
0: నీ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుంది.
1: Because you are selfish, you are ruining your life.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not proper on your part.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
1: We are deluded by the feeling that we are helping the community, we are helping the society.
0: ఇది హెల్ప్ అనేటువంటిదే కాదు సొసైటీకి.
1: ఇట్ ఈస్ నాట్ ఎ హర్ట్
0: హర్ట్ హర్ట్
1: ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ బట్ ఇట్స్ ఎ హర్ట్
0: మీరు అపకారం చేస్తున్నారు.
1: యు ఆర్ హార్మింగ్, యు ఆర్ హర్టింగ్.
0: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడా మసిగలుపుతున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ సొసైటీ అండ్ ద హెల్ప్ దట్ యు హావ్ బీన్ థింకింగ్ డిల్యూడింగ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హార్మింగ్ దెమ్.
0: ఎవరు సొసైటీ?
1: వాట్ ఈస్ దిస్ సొసైటీ?
0: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
0: అసోసియేషన్ రెండోది కావాలి,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
1: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
0: అనగా నేను చెప్పాను, స్పిరిచువాలిటీ ముందు,
1: భగవాన్ సెడ్ స్పిరిచువాలిటీ ఇన్ ది బిగినింగ్,
0: అసోసియేషన్ రెండవది,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: ఇండివిజువల్ ఇంకా మూడవది,
1: అండ్ ఇండివిజువల్ ఇన్ ది లాస్ట్.
0: ఆ ఇండివిజువల్ దే ఐ,
1: దిస్ ఇండివిజువల్ ఈజ్
0: అసోసియేషన్ దే ఏ,
1: అసోసియేషన్ ఏ,
0: స్పిరిచువాలిటీని ఎస్,
1: ది స్పిరిచువాలిటీ ఎస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
1: ద హార్మనీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఈజ్ సాయి, ఎస్ఏఐ.
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ డివినిటీ.
0: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
1: విత్ దిస్ డివినిటీ యు కెన్ జాయిన్ ది అసోసియేషన్.
0: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
1: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుక అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
1: దెన్ యూ విల్ నో హూ యు ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీవెవరో గుర్తించుకున్నప్పుడే,
1: దెన్ వన్స్ యూ నో యువర్ ట్రూ నేచర్,
0: ఈ సమాజం అంటే ఏమిటి అని అర్థమవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ సొసైటీ ఈజ్.
0: ఈ సమాజం అంటే అర్థం చేసుకున్నప్పుడే,
1: when you understand society,
0: ee samajamlo unnatundi samasti swaroopudaina daivathvanni gurtinchukovali veelavutundi,
1: then you can understand the cosmic principle of divinity.
0: Kanukani taanu modalamunchi kudanu chinna pillalaku vidyani garipinchi primary school lopala vaadu taginatundi uttirnulu gaavinchi vaadi uttamainatundi bhavalu penchalani.
1: Right from the beginning he wanted to start primary schools so that these children will have noble ideas.
0: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
1: సో వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
0: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
1: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
0: ఇండివిజువల్ గా పాల
1: ప్రైమరీ స్కూల్.
0: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
0: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
1: విత్ దిస్ ఇండివిజువాలిటీ వీ కెన్ జాయిన్ దిస్ అసోసియేషన్ సొసైటీ.
0: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
1: First, know your nature.
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: Know thyself.
0: అప్పుడే ఇదంతా ఏమిటి అని అర్థమవుతుంది.
1: Then you will know the rest.
0: కనుక మొట్టమొదట మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to know these principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
1: We are not able to understand this spirituality easily.
0: కానీ ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
1: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ వరల్డ్లీ పాత్స్ అండ్ పర్సూట్స్ అండ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి.
1: టు స్టార్ట్ విత్ ద బాడీ రిక్వైర్స్ ఫుడ్.
0: ఇదే ఫుడ్.
1: దిస్ ఇస్ ది ఫుడ్.
0: ఫుడ్ ఫర్ హెడ్.
1: ఫుడ్ ఫర్ హెడ్.
0: హెడ్ ఫర్ గాడ్.
1: హెడ్ ఫర్ గాడ్.
0: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రం ముట్టకూడదు.
1: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్ ఫుడ్.
0: పవిత్రమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ సెక్రెట్,
0: నిర్మలమైనటువంటివి,
1: విచ్ ఆర్ ప్యూర్,
0: నిశ్చలమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ గుడ్,
0: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
1: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్
0: అదే సాత్విక ఆహారం.
1: దట్ ఈస్ సాత్విక ఆహార ఆర్ పయస్ ఫుడ్,
0: కూరగాయలు,
1: వెజిటబుల్స్,
0: ఇంకా కొన్ని కొన్ని మనం సంపాదించుకునేటువంటివి ఆకుకూరలు,
1: అండ్ ఆల్సో గ్రీన్,
0: ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ.
0: దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము, ఇట్లాంటి మలినమైనటువంటివి ఏమాత్రము చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఎగ్స్, మీట్ అండ్ సో ఆన్.
0: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడాను మాలిన్యంగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్
0: కనుక మొట్టమొట్ట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
1: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్
0: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
1: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్
0: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియం అన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
1: Because of this alcohol, the senses turn weak.
0: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
1: So for spiritual practice, alcohol will certainly an obstacle.
0: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను సాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
1: He should reach the state of forgetfulness in a natural way, not by consuming alcohol.
0: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
1: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
1: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ నేచురల్
0: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
1: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ నేచురల్ వే.
0: దీనిని నాదుడు చెప్పాడు, ఎల్లప్తెప్పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
0: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏ మాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫాలో దిస్ ఆర్టిఫిషియల్ పాత్.
0: ఈ యొక్క మత్తు, మాంసము ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
1: ఎ హ్యూమన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ మీట్ ఈటింగ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
1: ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్స్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
0: ఈ ఆహారం ఎందు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
0: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
0: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
0: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
1: Such medicines should not be used.
0: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
1: Doesn't matter even if we were to suffer, but we should not accept those intoxicants.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఎంతో సాధన చేస్తున్నారు.
1: All of you have been following spiritual practices.
0: చాలా మంది పాలు, పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: And in fact, many consider the milk and curd as pious. And accept
0: this. అది కూడా సాత్వికం కానే కాదు.
1: దాట్ ఈస్ ఆల్సో సర్టన్లీ నాట్ పయస్.
0: అందులో కూడా కొంత మత్త పదార్థం అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆల్సో వి ఫైండ్ సర్టన్ దిస్ ఇంటాక్సికేటింగ్ నేచర్.
0: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ.
0: పెరుగు దాని ఇష్టం వచ్చినట్టుగా భోజించకూడదు.
1: బికాస్ ఇట్స్ కర్డ్ యూ కెనాట్ టేక్ ఇట్ అన్లిమిటెడ్ వే.
0: కనుక మితంగా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
0: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడాను ఒక ప్రమాణపూర్వకంగా మనం ఉంచాలి.
1: ఆల్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: వెన్ యూఆర్ హంగ్రీ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఫుల్.
0: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
1: వీ షుడ్ గెట్ అప్ ఎట్ ఎ స్టేజ్ దట్ వెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్ సమ్ మోర్.
0: ఫుల్ గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ వీ ఈట్ నెక్ డీప్ వీ డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిజార్ట్ టు దిస్ యానిమాలిటీ.
0: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
1: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
0: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్.
0: ధ్యానము ధ్యానము ధ్యానమని ధ్యానంలో కూర్చుంటున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ వీ సిట్.
0: కానీ ఈ మెడిటేషన్ అంటే ఏమిటది?
1: బట్ వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏమిటి ఈ మెడిటేషన్ యొక్క అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెడిటేషన్?
0: ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు?
1: వాట్ ఈస్ ది యాక్చువల్ ప్రాసెస్ టెక్నిక్?
0: కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నారు మీరు.
1: వీ థింక్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ మెడిటేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుంది.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రొటీన్.
0: ఇది కేవలం సాధన కింద చేరదు.
1: ఇట్ కెనాట్ బి ది స్పిరిచువల్ పార్ట్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
1: దిస్ కాన్సన్ట్రేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
0: కనుకనే మనము ఈ యొక్క సాధన అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
1: వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పార్ట్.
0: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
1: వైల్ వీ టేక్ ఎ పాత్ వీ సిట్ స్టడీ.
0: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
1: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనం కదలాలి.
1: వీ హ్యావ్ టు మూవ్.
0: మనసు కూడా చలించాలి.
1: ద మైండ్ ఆల్సో నేచురల్లీ మూవ్.
0: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ వేవర్స్ నేచురలీ వీ షుడ్ రీచ్ ఎ స్టేట్ దట్ విచ్ ఇస్ స్టడీ.
0: కనుకనే చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
1: సో స్టడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
0: అది ఏ నిజమైన ధ్యానం?
1: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
0: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
0: ఇవి క్రమక్రమేణా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలం మనకు అంత వ్యర్థమైపోతుంది.
1: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
1: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
0: కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
1: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
0: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
0: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
1: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
0: Anithyamainatuvanti padarthamulu kaadu memu.
1: And we are not
0: nitya satyamainatuvanti oka padarthamulu.
1: I am eternal
0: ani ee chalincheetvanti danto chalinchinatuvanti oka aatma tattvanni manam gurtinchadaniki prayatninchali.
1: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
0: Ee naadu aneka mandi aneka rakamainatuvanti sadhanalu chestunnaru.
1: Many people follow spiritual paths.
0: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
1: They work for some time only.
0: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారం అయిపోతాం.
1: Later we'll be lost without any result.
0: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
1: Therefore we should never follow such paths which are temporary.
0: దైవం ఎక్కడో బయటనున్నదని నా హృదయంలో నిలుపుకోవటానికి ప్రయత్నం చేయకూడదు.
1: We should never think that God is outside and start installing him
0: in our heart. ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
1: We should know the fundamental truth that God is in you.
0: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
1: In fact, one has to visualize the God within.
0: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
1: Not only he visualizes God within, he will help others to see.
0: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
1: all our spiritual practices today
0: drama kattulu vale ganipistuntunnayi.
1: They are like just like drama enactment.
0: Idi drama ku maatrame paniki ostayi gaani ee kattulu
1: they are just for dramatic
0: sampadaniki paniki raavu.
1: It is for dramatic purposes, not for permanent value.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనం ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore we should make every attempt to kill this illusion.
0: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ సచ్ డిల్యూజన్.
0: దీనికి అనేక రకమైన మార్గములున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ డివైసెస్.
0: ధ్యానం అనగా
1: మెడిటేషన్ మెన్
0: సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కండక్టెడ్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్. That which centers around the thought, that which is conditional, that which is emotional, and so on.
0: కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతున్నారు.
1: ఎమోషనల్
0: గా వస్తున్నారు.
1: We are proceeding along the emotional lines.
0: కనుక దీనికి సంబంధమైనటువంటి కాకుండా ఉండాలి.
1: We should be away from such emotional line.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీకు తెలుసో తెలియకనో తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిదిగా భావించుకొని మీరు సాధన జరుగుతున్నారు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ దాట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ట్రూ.
0: కనుక మీకు సత్యమైనటువంటి ధ్యానం కావాలంటుంటే నన్ను అడగండి, నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద రైట్ మెడిటేషన్ ప్రే టు భగవాన్ ఆస్క్ హిమ్.
0: ఏది మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
0: ఏ సాధనలు అక్కర్లేదు.
1: నో స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎసెన్షియల్.
0: చెప్పినటువంటి రీతిగా మీరు నడుచుకోండి.
1: జస్ట్ కండక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: క్షణం లోపలే మీకు కనిపిస్తుంది.
1: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ దాట్ విచ్ ఇస్ కన్ఫర్డ్ నాట్ అచీవ్డ్.
0: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
1: ఎవ్రీ వన్ ఫాలోస్ ఎ స్పిరిచువల్ మెథడ్.
0: ఈ సాధన లోపల సరైన సాధన కాదు ఇది.
1: ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
1: వి గో బై ఎ ఫామ్.
0: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారంను పెంచుకుంటున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ అప్ ద సేమ్ ఫామ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ ఫామ్.
0: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
1: హీ షుడ్ ఫర్గెట్ హిస్ ఫామ్.
0: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
1: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేసి ఏం ప్రయోజనము?
1: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫామ్ ఫుల్ స్టేట్ హౌ కెన్ యూ అటైన్ దట్ ఫామ్ లెస్.
0: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
1: ఐ సే ఐఎమ్ మెడిటేటింగ్.
0: నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి?
1: హౌ డు యు నో దట్ యుర్ మెడిటేటింగ్?
0: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
1: ఇఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్ కెన్ యూ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు.
1: నో.
0: కనుక నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: యూ షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: That which makes you forget yourself in meditation.
0: నీ తత్వాన్ని నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: When you transcend yourself, that meditation.
0: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
1: That which increases your sanctity is meditation.
0: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
1: That which fills you with eternity is meditation.
0: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
1: Without receiving this principle of eternity into us, we are just passing by that which is momentary.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
1: లెట్ అస్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్.
0: ఏదో అనేక మంది గురువులని పెద్దలని సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
1: మెనీ ఫాలో గురుస్ అండ్ అదర్ టీచర్స్.
0: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం.
1: దాట్ ఇస్ నాట్ ట్రూ.
0: నీ హృదయమునందున్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
1: హ్యావ్ వన్ ఫీలింగ్ విచ్ షుడ్ బి చేంజ్లెస్.
0: ఏ మార్పులు కూడా మనకు సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ వాట్స్ ఎవర్.
0: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
1: ఇఫ్ యూ కమ్స్ ఇన్ టు అస్ వీఆర్ జస్ట్ పాసింగ్ బై దాట్ విచ్ ఇస్ మొమెంటరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
1: లెట్ అస్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్.
0: ఏదో అనేక

0: ఎనీ చేంజ్ వాట్ సో ఎవర్.
1: ఒక్క దేనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ దట్ షుడ్ రిమైన్ పర్మనెంట్.
1: దీనిని ఒకనొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
0: ది సేమ్ థింగ్ వాజ్ స్టేటెడ్ బై బుద్ధ ఎట్ వన్ టైం.
1: ఒకనాడు
0: వన్ డే
1: తనను తాను మర్చిపోయాడు.
0: హెస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్.
1: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
0: హ్యావింగ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ హి హస్ బికమ్ వన్ విత్ ది యూనిటీ.
1: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
0: హి వాస్ జస్ట్ మూవింగ్ అబౌట్.
1: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
0: అండ్ దిస్ వాస్ నోటీస్డ్ బై ఆనంద.
1: చూచి ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
0: హి సెడ్ ఓ బ్రదర్ వై ఆర్ యూ మూవింగ్ అబౌట్ లైక్ దిస్.
1: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
0: అండ్ దెన్ హీ కుడ్ రిమైండ్ హిమ్సెల్ఫ్.
1: ఈ భౌతికమైన, ఈ అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
0: In fact, I have been moving restlessly because my mind is full of this fleeting, ephemerally, momentary, worldly
1: nature. ఈ మనసునే మాత్రము తలంచకూడదు.
0: So I should not think of the mind.
1: ఉన్నది ఒక్కటే మనసు.
0: In fact, there is only one mind.
1: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
0: We may have any number of lives, but mind is same.
1: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
0: మైండ్ విల్ నెవర్ చేంజ్.
1: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
0: సో ఐ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ చేంజ్ లెస్.
1: చూచాడు.
0: హి జస్ట్ వాచ్డ్.
1: ఒక్కతోనే హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
0: హీ థాట్ ఆఫ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
1: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
0: అండ్ దేర్ హీ కుడ్ నోటీస్ మైండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: నిర్వాణం పొందాడు.
0: అండ్ దెన్ హీ అటైన్డ్ లిబరేషన్.
1: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం,
0: ద రీజన్ బిహైండ్ దిస్ నిర్వాణ,
1: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
0: బికాస్ హి హస్ బీన్ థింకింగ్ ఆఫ్ దిస్ మైండ్.
1: మనస్సునే స్మరించకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ నాట్ బి థాట్.
1: మనసే అన్ని విధముల కలతలు పెట్టించేది.
0: అండ్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్స్ ఫర్ ఎజిటేషన్.
1: మనం ఏమో మనుష్యానం కారణం బంధమో చేహో.
0: మైండ్ ఈజ్ రెస్పాన్స్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: కనుక ఈ మనసును మాత్రం తలంచకూడదు.
0: సో వన్ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్.
1: మనసును మరచి,
0: one should forget the mind,
1: మనసును విడిచి,
0: and one should give it up,
1: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని,
0: and he should think of divinity,
1: దివ్యత్వంలో లీనం కావాలి,
0: and he should merge in divinity.
1: అదే నిజమైనటువంటి నిర్వాణం.
0: And that is true state of liberation.
1: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
0: ఆనంద noticed this.
1: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
0: And he too conducted himself like that.
1: కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
0: And within a moment of time, now the ananda could also attain.
1: దేహాలు ఏమిటి వెళ్ళి?
0: What is this body?
1: ఈ పాంచభౌతికమైన దేహాలు.
0: It is full of senses.
1: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
0: And they are just artificial.
1: నిత్య సత్యమైనటువంటివి కాదు.
0: They are not eternal and permanent.
1: ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటిది సత్యం ఎట్లవుతుంది?
0: Why should we follow this body? And how can we know the ultimate truth?
1: దేహభ్రాంతిని మనం మర్చాలి.
0: So we should cut short.
1: దేహాభిమానం త్యజించాలి.
0: We have to sacrifice this body attachment.
1: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
0: And we should be attached to the spirit.
1: అదే నిజమైనటువంటి ధ్యానం.
0: That is true meditation.
1: అదే నిజమైనటువంటి యొక్క త్యాగము.
0: That is true sacrifice.
1: అదే నిజమైనటువంటి యొక్క యోగము.
0: That is true yoga.
1: అదే నిజమైనటువంటి యొక్క భోగము.
0: And that is real pleasure, bhoga.
1: ఆ భోగమే ఆనందము.
0: And that bhoga, pleasure is ananda, bliss.
1: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
0: It is not worldly pleasure.
1: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained there.
1: కనుకనే సత్యం బ్రూయాత్.
0: Speak truth.
1: ఆ సత్యంతో పల్లే ఈ ప్రియం బ్రూయాత్.
0: And speak softly in an acceptable
1: way. Nabhujat satyam apriyam.
0: Never speak untruth, that which is not acceptable.
1: Appude nee yokka nirvanam neeku labhyam avutundi.
0: Then you can think of liberation.
1: Kalukane liberation kavalanukuntunnaru chaala mandi.
0: Many people want this liberation.
1: Liberation kevalamu tatkalikanga labhyam ayyetundi kaadu.
0: Liberation is not that cheap.
1: Manasunu marchipothu povali.
0: And we should forget the mind.
1: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా మైండ్.
1: నిజమైనటువంటి నిర్వాణం.
0: అండ్ దాట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ నిర్వాణ.
1: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్టవుతుంది?
0: ఇఫ్ యూ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్ వెగరీస్ వెల్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్
1: లిబరేషన్? మనసును మరిచినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
0: ద వన్ హూ హాస్ విత్డ్రాన్ ద మైండ్ కెన్ రీచ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదనుకుంటారు.
0: యు హావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు అండర్టేక్ దిస్ పాత్ స్పిరిచువల్.
1: క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
0: గ్రాడ్యువల్లీ యు విల్ నోటీస్ ఇట్.
1: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
0: ఫస్ట్ థింక్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ద లవ్.
1: అప్పుడే నీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
0: దెన్ యు విల్ రీచ్ ప్రాపర్ పొజిషన్ అండ్ స్టేట్.
1: పాండవులు కూడా మొట్టమొదట ఐ ఐ ఐ నుంచి ప్రారంభమైనారు.
0: And in fact, they started with the position of I.

0: to begin with.
1: తర్వాత we నుంచి వచ్చారు.
0: And then they thought of we.
1: తర్వాత all అనేటువంటిది వచ్చింది.
0: And then they could know all the rest.
1: కనుక మొట్టమొదటి ఐ అనేటువంటిది పెట్టుకోకూడదు.
0: So we should not keep this
1: ఐ. ఐని త్యజించాలి.
0: We have to sacrifice this ఐ.
1: అప్పుడే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: Then you will have true bliss.
1: జాయ్ జాయ్ జాయ్ అన్నాడు ఈ బుద్ధుడు.
0: Buddha said of joy, joy.
1: జాయ్ అనగా ఏమిటి?
0: What is the joy?
1: J-O-Y, joy.
0: J-O-Y, joy.
1: J అనగా ఏమిటి?
0: What is J?
1: ఏమిటో అర్థం కాలేదు తనకు.
0: He could not understand.
1: O అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: Nor O.
1: Y అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: Nor Y either.
1: J-O-Y.
0: J-O-Y.
1: J అనగా సర్వము.
0: J, that which is all pervasive.
1: O అనగా సమస్తము.
0: O is completeness.
1: Y, నిర్వాణము.
0: Why? Nirvana, liberation.
1: Jevo, why? Moodinti yoka ekatvame joy ayipoyindi.
0: So joy has got all the three components, J-O-Y.
1: Kanukane prati acharam kuda enno artham untunnayi.
0: Every letter has many meanings.
1: Kanuka ee arthalanta gurtinchi vartinchadame nijamainatuvanti sadhana.
0: The true spiritual practice wants us to know the inner meaning of all this.
1: Edo tatkalikanga kuchunnappudu kon sep manas sthiranga untuntarani dani paine meer prayanam cheyakoddu.
0: It might appear that mind is steady for some time, but we should not think
1: untundi kontha kaalam varaku untundi.
0: It might remain steady for some time.
1: Aa manasu chaala avasthalaku guri chestundi.
0: And mind will make you suffer.
1: Okka chintanu kuda cheyanivadu.
0: It will never allow you to go along in one direction.
1: Ye satyamainatuvanti margamo adanni poorthi vimarsistundi.
0: And it goes on attacking, criticizing the correct path.
1: Kanuka ee anithyamainatuvanti danni pondadaniki ee sadhana manam cheyanakkaledu.
0: To have that artificial momentary results, we don't need to understand.
1: Prema cheta nee sadhinchadaniki prayatnam cheyi.
0: You can achieve anything only by love.
1: Ee dhyanamlo nee premane penchuko.
0: Develop love in the state of meditation.
1: Appude nijamainatuvanti dhyanam labhistundi.
0: Then that is true meditation.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Kanuka repati dinam kudanu mukkot ekasi guru purnima.
0: Tomorrow is guru purnami.
1: Ee guru purnima dinamu దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
1: ఈ గురు పౌర్ణిమ
0: గురు పౌర్ణిమ
1: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేసిస్తున్నాడు.
0: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
1: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
0: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్టర్ యూఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
1: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
0: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
0: కీపింగ్ ప్రిసెప్టర్
1: దివ్యత్వంగా దాన్ని మార్చుకొని
0: అండ్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ది
1: పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి.
0: అండ్ దెన్ వీ హ్యావ్ టు మెల్ట్ అండ్ మర్జ్ ఇన్ ది అల్టిమేట్ రియాలిటీ.
1: కనుక
0: సో
1: రేపటి దినము
0: టుమారో
1: మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: Bhagwan will explain to us the secrets of Guru Purnami tomorrow.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on the 23rd of July 2002 on the occasion of the valedictory function of the World Seva Conference.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

సర్వంతర్యామి, రామనామము వలె, కృష్ణనామము వలె, శివనామము వలె రెండక్షరముల నీ సాయినామమెంత మధురమయ్యా! నీ మూర్తి వలన ఈ మత్స్యలోకమొక్కటే తరించెను, కాని నీ నామము ముల్లోకములకు తారకమయ్యే. సాయి సద్గురు,

భక్తపరాధీన ఇహ పరములకు ఏలికవని, వెలుపల లోపల వెలుగు నీవేయని, నవ్వుల మూటవని, నటనల తోటవని, తిట్టినా దీవించినా తీరైన ప్రభువని, అడుగడుగున చేసే తప్పులు అడుగకయే క్షమించు స్వామివని, ఆశపడినే వచ్చితే లోపలే ఉందువేలా, తలుపు తీసుకు వెలికి రావయ్యా సాయిదేవా.

సాయి పరమాత్మ చక్కెర తీపి చక్కెరకు తెలియదు. ఆనంద రూపుడవైన నీకు ఆనందము తెలియదు. నిన్ననుభవించు భక్తులకు తెలుసు. నీకు భక్తులు కోట్ల కొలది. మాకు నీవొక్కడవే. నీవనుమతించినచో నీవనుగ్రహించిన వారిని కొన్ని విషయములు అడిగి తెలుసుకొందును.

త్రిభువన మోహన, ఎందుకయ్యా అట్లు ముఖము తప్పించుకొని తిరిగెదవు? ఒక్కసారి నీ శ్రీపాదములు తాకనిమ్మంటిని. నీవేమో ఎర్రని నిలువుటంగీతో నీ పాదములు కప్పుకొని చురచుర జూచుతూ పోతివి. ఆ నారాయణుడవే నీవైనా అలవాటులేని ఈ అలుకేలనయ్యా సాయీశ్వరా.

ముజ్జగములకు ఏలికయైన మీకు విశ్రాంతి ఎక్కడ? ఈ బ్రహ్మాండ భారమును మోయు మీరు ఏ మరుపాటున ఏ అరక్షణమైనా పవళింతురేమో అనే ఈ లాలి.

لَبِثُوا وَلِيٍّ